ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్వయుజ మాసం 18వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీ శనివారం. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడవుతారు అన్నారు అంబేద్కర్. నేను మీ రేడియో నిస్తం చెనిగరపు శ్రీధర్. శ్రోతలకు శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం రిలే.

రఘునాయక రామ రమేధ విభో మదో భవదేవ దయాజలధే అవనీత నయాకమనీయ కదం ప్రదరతారు ముఖాంబుర్హం.

వెంకటేశరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశారథినాత్వయైవ జ్యోతరిషితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూజోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ.

0: మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. అంజలి భక్తిగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి ఎం ప్రియాంక.
1: ఓర్పు గొప్ప బలం. మనిషి జీవితంలో బలమంటే ఏంటి? శరీర బలమా, డబ్బు బలమా, అధికార బలమా, లేదా ఎదుటివారిని జయించే బలమా? ఇవన్నీ కొంతకాలం మనిషికి తోడుగా ఉండవచ్చు, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషిని నిలబెట్టేది ఒక గొప్ప బలం ఉంది. అదే

ఓర్పు. ఓర్పంటే చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు, ఓర్పంటే బలహీనత కాదు, తప్పును కూడా భరించడం కాదు. సరైన సమయం వచ్చే వరకు మనసును అదుపులో ఉంచుకొని ఆలోచనతో ముందుకు సాగడమే ఓర్పు. జీవితంలో

0: అతురత అనర్థానికి దారి, ఓర్పు విజయానికి బాట అని. ఒక విత్తనం నేలలో నాటిన వెంటనే మరుసటి రోజు చెట్టుగా మారదు. ముందు అది నేలలో కనిపించకుండా ఉంటుంది, తరువాత చిన్న మొలకగా బయటకి వస్తుంది, ఆ తరువాతే చిన్న మొలక నెమ్మదిగా పెరుగుతుంది, కొమ్మలు వస్తాయి, చివరకు ఒకరోజు పనికి వచ్చే వృక్షంలా మారుతుంది. ఆ విత్తనానికి ఎదగటానికి చాలా సమయం కావాలి. మన జీవితానికి కూడా అంతే. మనం చేసే ప్రయత్నానికి ఓర్పు అనేది తోడైతే విజయం ఆలస్యమైనా సరే తప్పకుండా వస్తుంది. చాలా కావ్యాలను చదవడం సులభం, అనేక రకాల మాటలను అనడం లేదా మాట్లాడడం నేర్చుకోవచ్చు, కానీ అన్నిటికంటే ఓర్పును అలవర్చుకోవడం మాత్రం చాలా కష్టం. విద్యార్థి చదువుతున్నప్పుడు ఒక్కరోజులో ఫలితం కనిపించదు. ఒక పాఠం చదివిన వెంటనే ప్రతిభావంతుడు కాలేడు. రోజు కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ అభ్యాసం చేస్తేనే జ్ఞానం పెరుగుతుంది. అక్కడ కూడా ఓర్పే బలం. వ్యవసాయంలోనూ అంతే. రైతు విత్తనం వేస్తాడు, వాన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, మొక్క పెరిగే వరకు కాపాడుతుంటాడు, పంట చేతికొచ్చే వరకు ఓపికగా ఉంటాడు. ఎందుకంటే అతడికి తెలుసు, ప్రకృతికి తన సమయం అంటూ తనకుంటుంది. మనిషి జీవితానికి కూడా తన సమయం తనకి ఉంటుంది. మనకు కావలసిన వెంటనే రాకపోతే అది ఎప్పటికీ రాదని కాదు దానర్థం. కొన్ని విజయాలు మన సహనాన్ని పరీక్షించిన తరువాత వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు ఓర్పు మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. ఇది కూడా గడిచిపోతుంది. సంతోషం శాశ్వతం కాదు, అలాగే బాధ కూడా శాశ్వతం కాదు. రాత్రి ఎంత ఎక్కువగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పుతో ముందుకు సాగితే ఒకరోజు పరిస్థితులు మారవచ్చు. మన మానవ సంబంధాలు కూడా ఓర్పు ఎంతో అవసరం. ఇంట్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య చిన్న చిన్న అపార్థాలు వస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే కోపంలో మాట్లాడితే మాటలు పెరుగుతాయి. ఒక్కసారి ఆగి ఆలోచించి తర్వాత మాట్లాడితే చాలా సమస్యలు అక్కడితో ముగిసిపోతాయి. అందుకే కోపం వచ్చినప్పుడు మౌనమే ఓర్పు. తీర్పు చెప్పే ముందు ఓర్పు చాలా అవసరం. ఓటమి వచ్చినప్పుడు మళ్ళీ ప్రయత్నించడం కూడా ఒక ఓర్పే. విజయం ఆలస్యమైన నమ్మకాన్ని కోల్పోకపోవడం కూడా ఓర్పే. ఓర్పు ఉన్న మనిషి ప్రతి పరిస్థితుల్లోనూ తన మనసును తన చేతిలో ఉంచుకుంటాడు. అదే నిజమైన బలం. గాలి బలంగా వచ్చినప్పుడు బలహీనమైన కొమ్మ విరిగిపోవచ్చు, కానీ లోతైన వేర్లు ఉన్న చెట్లు వంగుతుంది కానీ మళ్ళీ నిలబడుతుంది. అదే ఓర్పు. జీవితం మనల్ని ఎంత పరీక్షించినా విరిగిపోకుండా, తొందరపడకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగడమే నిజమైన ఓర్పు. కాబట్టి మనం ఒక విషయం గుర్తుంచుకుందాం.
1: మీరు ఇంతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎం ప్రియాంక. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.
2: జీవాలలో ముఖ్యంగా చిటుక వ్యాధి, నీలినాలుక వ్యాధి, కాలిపుండ్ల వ్యాధి, కాజపు జరగ వ్యాధి, గొంతు వాపు వ్యాధి, కుందేటి వెర్రి, న్యూమోనియా వంటి వ్యాధుల బారిన పడి చనిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధుల పట్ల అవగాహన ఎంతైనా అవసరం. గొర్రెలు మేకలో బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు, దొమ్మ రోగం చాలా ప్రమాదకరమైనది. జీవాలు ఆరోగ్యంగా ఉన్నట్టే ఉండి అకస్మాత్తుగా చనిపోతాయి. ఈ వ్యాధి సోకిన జీవాలను గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. చికిత్స కూడా కష్టంగానే ఉంటుంది. వ్యాధి రోగ లక్షణాలు కనబడకుండానే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండి వ్యాధి వ్యాపించిన 12 గంటల్లోపే జీవాలు మరణించడం జరుగుతుంది. చనిపోయిన జీవాల ముక్కు నోరు నుండి నల్లటి గడ్డకట్టిన రక్తం కారుతూ ఉంటుంది. మరణించిన గొర్రెను గోతిలో పాతి పెట్టాలి, దానిపై సున్నం చల్లాలి. గొర్రె చనిపోయిన ప్రదేశంలో ఉన్న చెత్త చెదారాన్ని కాల్చివేయాలి. ఈ వ్యాధి మానవులకు కూడా సంక్రమిస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వహించాలి. ఈ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో డాక్టర్ సలహాపై జీవాలకు ఇప్పించాలి. ఈ విధంగా చేయటం వలన జీవాలకు దమ్మరోగం సోకకుండా జీవాలను కాపాడుకోవచ్చు. గొర్రెలకు సోకే మరొక వ్యాధి చిటుక వ్యాధి. ఈ వ్యాధి బ్యాక్టీరియా వలన కలుగుతుంది.

తొలగరి చినుకులు పడిన తర్వాత మొలిచిన పచ్చికను గొర్రెలు మితిమీరి మేస్తున్నప్పుడు గడ్డితో పాటు ఈ వ్యాధి క్రిములు గొర్రె కడుపులో ప్రవేశించి వృద్ధి చెంది ఎప్సిలన్ అనే విష పదార్థాలను విసర్జించటం వలన ఈ వ్యాధి కలుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన గొర్రె పిల్లలు చెంగున గాలిలో ఎగిరి హఠాత్తుగా మరణిస్తాయి. పెద్ద గొర్రెలు పారుకుంటూ సరిగ్గా నడవలేక మేత తినక నోటి నుండి చెంగు కారుతూ పళ్లు బిగుస్తూ 24 గంటల్లో చనిపోవడం జరుగుతుంది. వ్యాధి సోకిన గొర్రెలకు వెంటనే డాక్టర్ సలహాలపై తగిన చికిత్స అందించాలి. ఈ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందును 4 నెలలు పైబడిన గొర్రెలకు ప్రతి సంవత్సరం వర్షాకాలానికి 15 రోజుల ముందుగా అంటే మే చివరి వారంలో ఇప్పించాలి. ఈ టీకా ఇచ్చే కనీసం 20 రోజుల ముందుగా గొర్రెలకు నట్టల మందులు విధిగా తాగించాలి. టీకాలు వేసిన గొర్రెలకు 1 సంవత్సరం వరకు ఈ వ్యాధి రాదు. మేకలలో సాధారణంగా ఈ వ్యాధి వచ్చే ఆస్కారం లేదు కాబట్టి మేకలకు ఈ టీకా మందు వేయనవసరం లేదు. జీవాలలో సోకే మరొక వ్యాధి మైకోప్లాస్మా. మైకోప్లాస్మా అనే సూక్ష్మ క్రిమి వల్ల గొర్రెలు మేకలు వివిధ రకాలైన లక్షణాలతో జీవాలు బాధపడతాయి. ఈ క్రిమి ఒక గొర్రె నుండి వేరొక దాని మేత ద్వారా గాలి ద్వారా వ్యాపించి కీళ్ల నొప్పులు, పొదుగు వ్యాపు, న్యూమోనియా, కంటిచూపు పోవడం వంటి లక్షణాలు కనబడతాయి. ముఖ్యంగా గొర్రె మేకపిల్లల్లో 4 కాళ్ల కీళ్లు వాచి అవి నడవలేని స్థితిలో ఉంటాయి. ఈ కీళ్లలో వేరే బ్యాక్టీరియా చేరి చీము ఏర్పడుతుంది. పెద్ద గొర్రెలలో చూపు సన్నగిల్లుతుంది. కంటి నుండి నీరు కారుతూ ఉంటుంది. కొన్ని జీవాలు దగ్గుతూ కనబడతాయి. మందలో ఉండే జీవాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు ఇటువంటి జీవాలను వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స అందించాలి. ఈ వ్యాధి నిర్ధారణకు వెంటనే పశు వైద్యుని సంప్రదించాలి. పశు వైద్యులు గొర్రె రక్తం, కాళ్ల నుండి నీరు, కీళ్ల వద్ద ఉన్న చీము, ముక్కు, వివిధ రకాల పదార్థాలను సేకరించి ప్రయోగశాల ద్వారా వ్యాధి నిర్ధారిస్తారు. ఈ వ్యాధికి టీకా మందు లేదు. వ్యాధి మందలో కనిపించిన వెంటనే ఈ జీవాలను మంద నుండి వేరు చేసి చికిత్స ప్రారంభిస్తే వ్యాధి నయమయ్యే ఆస్కారం ఉంది. వ్యాధి ముదిరితే చికిత్స కష్టమవుతుంది. జీవాలకు సోకే మరొక వ్యాధి నీలి నాలుక వ్యాధి. ఈ వ్యాధి గొర్రెలు మరియు మేకల్లో వైరస్ వలన కలిగే ప్రాణాంతకరమైన వ్యాధి. ఈ వ్యాధి దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. వ్యాధి మందలోని సగం జీవాలకు సోకి 10% వరకు గొర్రెలు మరణిస్తాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 బతుకమ్మ మహాలక్ష్మీదేవి అవతారం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఇక చిత్రగానం. 10:00 దేవి వైశిష్టం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

అనంతరం మానసిక ఆరోగ్యం గురించి సైకాలజిస్ట్ డాక్టర్ వీరభద్రం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత. 11 గంటలకు చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషాద్ ఖాన్ గారి సితార్ వాదన వింటారు. 12:40 చిత్రగీతాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రంలో రిలే. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపార్ సమాచార్. ఈ వార్తా

ప్రసారాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 2:30 కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వింటారు. 5:00 జి విజయలక్ష్మి బృందం పాడిన బతుకమ్మ పాటలు వింటారు. 5:30 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమైన చేపల పెంపకం యాజమాన్య పద్ధతులు. ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త వి రవీందర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ. ఏడు 7:40 కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రంలో రిలే. 9:30 మధురిమ ఆ పాత మధురమైన గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రంలో రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

0: ప్రతి నెల ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్దం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, ఎంఎంటీఎస్, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రుల ప్రదేశంగా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందుండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ చట్టపరంగా కూడా బీసీలకు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లడం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు ఒక
0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, దేశ రాష్ట్ర అభివృద్ది ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ 2వ దశ జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. 1వ దశలో గృహ జాబితాలు, గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులని అభినందించారు. అదే స్ఫూర్తితో 2వ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్దమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తి శ్రద్దలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు, ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలవడంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

0: యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
1: అన్ని విధాలుగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీలో కావాల్సిన ఉద్యోగాలైనా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎదగాలి, దానికి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ట్రోప ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలు ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. పశ్చిమబంగాళస్య నందిగ్రామ రేజీనగర్ విధానసభాసనయోః భాజపేతి దళేన బృహత్మతవ్యాప్త్యా విజయః సమధిగతః. తథైవ అసమ రాజ్యస్య సామరిక దృష్ట్యా మహత్వపూర్ణే నగావ్ లోకసభాసనే భాజపా ప్రత్యాశీ దేవాశీష శర్మ విజయీ జాతః. తమిళనాడు రాజ్యే ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయస్య నేతృత్వే తమిళగ వేత్రీ కషగం టీవీకే ఇతి దళేన ధారాపురం తథా మధురాంతకం ఇతి ద్వే అపి విధానసభాసనే విజిత్య నూతనః కీర్తిమానః స్థాపితః. అపరంచ పుదుచేరీ రాజ్యస్య థట్టంచావడి ఆసనే ఈఐఎన్ఆర్సీ దళం స్వకీయం ఆసనం సురక్షితం కృతవత్. ఉపనిర్వాచన పరిణామేషు భాజపా ఎన్డీఏ గఠబంధనస్య ప్రచండం విజయం ప్రశంసయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అవోచత్ యత్ ఏషః జనాదేశః సుశాసన నీతౌ దేశవాసీనాం అగాధ విశ్వాసం ప్రకటీకరోతి. అస్మిన్ నిర్వాచన చక్రె పశ్చిమ బంగాళస్య నందిగ్రామ రేజీనగర్ ఆసనయోః అసమస్య నగావ్ సంసదీయ క్షేత్రే చ భాజపా దళేన తమిళనాడు రాజ్యే

0: తమిళ గవయిత్రి కషగం దళేన చ ఐతిహాసిక విజయ ప్రాప్త. లోక సురక్షా చింతనాత్ పూర్వ నియమ నిషేధాత్ చ దిల్లీ ఆరక్షి సంస్థయా జంతర మంతర క్షేత్రే ప్రస్తావితస్య ప్రదర్శనస్య అనుమతిః నైవ ప్రదత్తా. మహానగర్యాం దిల్ల్యాం సురక్షా వ్యవస్థా అత్యంతం కఠోరా వర్తతే. పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని చ పిహితాని సంతి. రాష్ట్రీయ రాజధాన్యాం శాంతి వ్యవస్థాయాః రక్షార్థం దిల్లీ ఆరక్షి ప్రశాసనేన స్పష్టీకృతం యత్ విహితానాం సమయానాం అభావాత్ జంతర మంతర క్షేత్రే ప్రదర్శనస్య అనుమతిః ప్రదాతుం న శక్యతే. క్షేత్రేస్మిన్ భారతీయ నాగరిక సురక్షా సంహితాయాః త్రిషష్ట్యుత్తరైకశత నియమానుసారం నిషేధాజ్ఞా ప్రవృత్తా వర్తతే. సురక్షా కారణాత్ దిల్లీ మెట్రో రైల్ విభాగేన రాజీవ్ చౌక్ కేంద్రీయ సచివాలయం సమేత్య పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని పిహితాని. యాతాయాత నియంత్రణ విభాగేనాపి మార్గ పరివర్తనస్య మార్గదర్శిక ప్రకాశితా అస్తి. ప్రశాసనేన నాగరికాన్ ప్రతి సుగమ గమనాయ అగ్రిమ మార్గ నిర్ధారణస్య పరామర్శః ప్రకల్పితః. నవదిల్ల్యాం మహిళా బాల వికాస మంత్రాలయస్య రాష్ట్రీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రే భాషణం కూర్వన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కిశోరీనాం స్వాస్థ్యాయ పోషణాయ సర్వాంగీణ వికాసాయ చ విశేష ధ్యానం దాతుం సమాహూతవాన్. జన సహభాగితా భావనావర్ధనాయ ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ ఆంగన్వాడీ కేంద్రాణి కేవలం ప్రశాసనిక సంస్థాః న భూత్వా సామాజిక సహయోగస్య జీవంత కేంద్రాణి భవేయుః. సాక్షాత్కారాత్ పరం వార్తాహరాన్ సంబోధయన్ కాంగ్రెస్ దళస్య అధ్యక్షః మల్లికార్జున ఖడ్గే ప్రోక్తవాన్ యత్ విపక్ష నేతారః విశేష గహన సంశోధన ఎస్ఐఆర్ ఇత్యస్య ప్రక్రియాయాః కథిత విసంగతీనాం విషయే రాష్ట్రపతి మహోదయాం జ్ఞాపితవంతః. తైరపి నిర్వాచన యంత్రాణాం ఈవీఎం ప్రయోగం సమాప్య మతపత్రైః ఏవ నిర్వాచన సంపాదనస్య యాచనా విహితా. మతదాత్రీ సూచ్యాం సామూహిక ఆపత్తినాం రోధనాయ నిర్వాచనాయోగేన ప్రపత్ర సప్త ఆవేదనస్య సీమా నిర్ధారితా. నిర్వాచనాయోగేన సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ ముఖ్య నిర్వాచనాధికారిణః ప్రతి ప్రేషిత పత్రే స్పష్టీకృతం యత్ ప్రస్తావిత ఆపత్తి అవధౌ ఏకేన మతదాత్రా అధికమతేన దశ ప్రపత్రాణి ఏవ ప్రస్తౌతుం శక్యంతే. తథైవ సతత నవీనీకరణ కాలే ప్రతిమాసం కేవలం పంచ ఆవేదనాని స్వీక్రియంతే. రాంచీనగరే ద్వితీయ T20 ప్రతిస్పర్ధాయాం వెస్టిండీస్ దళేన భారతం షడ్ కందుకావపాతైః విజిత్య శృంఖలా ఏకం ఏకం ఇది సమాకృతా. తృతీయా స్పర్ధా శ్వః ఇందోరనగరే భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలన పూర్తి చేసింది. సీతంపేట, సుజాతనగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాలవంచ, దమ్మాపేట, పెనగడప ప్రాంతాల్లో భూమి స్వభావం, ఎత్తుపలాలు, రన్వే ఏర్పాటు, విమానాల అప్రోచ్ మార్గాలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహాలు, రైల్వే, రహదారి కనెక్టివిటీ వంటి అంశాలను పరిశీలించింది. సేకరించిన సమాచారాన్ని ఇతర సాంకేతిక డేటాతో అనుసంధానం చేసి సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించిన అనంతరం విమానాశ్రయ స్థల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలపై రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులు అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాల్లో చేపట్టిన రీసర్వేను నవంబర్ నెల నాటికి పూర్తి చేసి ప్రతి రైతుకు జియో కోఆర్డినేటర్లతో కూడిన భూమి మ్యాప్ అందించాలని చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూ సర్వే, సాధుబైనామాలు, రెవెన్యూ సదస్సులు, రీసర్వే తదితర అంశాలపై తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ సమీక్షా సమాపేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న భూ సంబంధిత కార్యక్రమాల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

0: కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ది పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. డిసెంబర్లో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వార అభివృద్ది పనులు, వచ్చే ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలలోపు మిగిలిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 జూన్ జులైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లు, పరివాహక ప్రాంత అభివృద్ది పనులను పూర్తి చేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వాపురం మండలం మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు దశల వారీగా 22,000 నుంచి 23,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రులు తెలిపారు. ములకలపల్లి మండలం కమలాపురంలోని సీతారామ ఎత్తిపోతల పథకం 3 పంప్ హౌస్ మోటార్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించి అన్నదైవం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. సత్తుపల్లి ట్రక్కు నీటిని అందించే పనుల్లో భూసేకరణ సమస్యలను దాదాపు పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పనులను అక్టోబర్లోగా పూర్తి చేసి సత్తుపల్లి ట్రంక్కు గోదావరి జలాలు అందించడమే లక్ష్యమని చెప్పారు. మహిళలు చిన్నారుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు చేపట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు చిన్నారులపై జరిగే నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, కేసుల దర్యాప్తు, కౌన్సిలింగ్, అవగాహన, పునరావాస కార్యక్రమాలను ఈ విభాగం సమన్వయంతో నిర్వహించనుంది. మహిళలు, బాలికలు, చిన్నారులకు అవసరమైన చట్టపరమైన సహాయం, కౌన్సిలింగ్, ఇతర సహాయ సేవలను అందించనుంది. ప్రజాపరణ దినోత్సవం సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్యం, ఆదివాసి సంక్షేమ రంగాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి వనరులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆర్నబ్ తుఫాను ప్రభావంతో జిల్లాలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృక్తి పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వర్షాలు, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించింది. అశ్వారావుపేటలో పామాయిల్ సాగు, పరిశ్రమల అభివృద్దిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించి నూతన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడంతో పాటు డివిజనల్ కార్యాలయ నర్సరీలో పామాయిల్ మొక్కలను తనిఖీ చేశారు. రానున్న 2-3 సంవత్సరాల్లో రాష్టంలో 14 పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి పామాయిల్ సాగును ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. వినాయక చవితి వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక మండపాల్లో గణేశుని విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. భద్రాచలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. గోదావరి నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
1: శ్రీ ఆర్ హరికృష్ణ అందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని కోరారు. తమ అనుభవాలను, సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
3: हमने अपने आप को भी टेक्नोलॉजी की दृष्टि से, विश्व में जो नए नए बदलाव आ रहे हैं, बदलाव की दृष्टि से अपने आप को ढालना पड़ता है. आपके पास क्या है, कितनी डिग्रियां हैं, उसका अपना महत्व है ही, लेकिन आपको आता क्या है, उसका जवाब है स्किल. जीवन में कोई न कोई स्किल होना चाहिए, तब जाकर

0: आप काफी कंट्रीब्यूट कर सकते हैं.
1: కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్టాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్టాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశానంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్టపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్టపతి ఆధారాలు కోరుతున్నారని, వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుప్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్ లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ స్టార్ లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ హెచ్వైడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్దిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
2: हमारा डिफेंस एक्सपोर्ट फाइनेंशियल ईयर 2025-26 में रिकॉर्ड 38,424 करोड़ रुपए तक पहुंच चुका है और ये पिछले फाइनेंशियल ईयर की तुलना में अप्रोक्सीमेटली 60% और इसके साथ बड़ी एक अचीवमेंट यह भी है कि इस लैंडमार्क माइलस्टोन में डीपीएसयूज का कॉन्ट्रीब्यूशन 54.84% है और प्राइवेट सेक्टर का कॉन्ट्रीब्यूशन 45.16% तक देखने को मिला है.
1: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్బంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి రాబోయే దశాబ్దంలో బాలల

0: న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకం మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట సాంప్రదాయ సంస్కృతిని సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివ కుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్ రన్స్ పెరేనియల్ అనే మూడు సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన రెండవ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమన్ చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలంలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన రెండవ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం బతుకమ్మ మహాలక్ష్మీదేవి అవతారం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: బతుకమ్మ పాటలన్నింటిలో కూడా బతుకు కేంద్రంగా కనిపిస్తుంది. అన్న చెల్లెళ్ల ప్రేమ ఈ పండుగలో ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఆడబిడ్డకు పుట్టింటి మీద ఉండే సహజమైన మమకారం ఉదాత్తంగా ఈ బతుకమ్మ పాటల్లో కనిపిస్తుంది. గ్రామీణ మానవ సంబంధాలతో ముడిపడి ఉండటంతో పాటు నిరంతరం ఆ ప్రేమ బంధాలను ప్రేరేపించే తీరు పండుగ విధానంలో కనిపిస్తుంది. నవరసాలు, నవధాన్యాలు, నవమాసాలు, ఇలా బతుకమ్మకు కూడా 9 రోజులు. ఎంగిలి పూలతో మొదలై అష్టమి రోజునో నవమి రోజునో సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది బతుకమ్మ పండుగ. 9వ రోజు సందడే వేరు. ఇంటిల్లి పాది ఉమ్మడిగా పూలు అందిస్తుంటే ఆ పూలను ఒద్దికగా గోపురంలాగా పేరుస్తారు. బాజా భజంత్రీలతో, పట్టుచీరల రెపరెపలతో, పిల్లల కేరింతలతో ఊరు మార్మోగిపోతుంది ఈ బ్రతికమ్మల సంబరంలో. నిర్భయ ఆర్గనైజేషన్ బీసీ సంఘం వైస్ ప్రెసిడెంట్, సింగరేణి సేవా సమితి సభ్యురాలు మునీల గారి మాటల్లో బతుకమ్మ పండుగ గురించి విందాం.
3: మన బతుకమ్మ గురించి ఎన్నో కథలున్నాయి. ఓ ముద్దుల చెల్లి, ఆమెకు 7 అన్నతమ్ములు, అంతా వీరాది వీరులే. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచ ప్రాణాలు, కానీ వదినలకు మాత్రం అసూయ. ఆ బొంగారు బొమ్మని బాధ పెట్టేవారు. ఒకరోజు

పడిపోయిన అన్నలు ఎంతకాలమైనా తిరిగి రాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత అన్నులొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని భార్యని నిలదీశారు. నిద్రహారాలు లేవు, చెల్లి కోసం వెతకిని పల్లె లేదు, ఎక్కని గుట్టలేదు. ఓ ఊరి పెళ్లిమైర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామరపు ఒకటి కనపడింది. వాళ్ళను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నెళ్ళే రాజు వచ్చాడు. ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలను చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకు తెరువు చూపించింది కాబట్టి బతుకమ్మ అయ్యింది. ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్చపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని ఆత్మత్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారు ఉన్నారు.

0: పసుపు రంగు సౌభాగ్యానికి చిహ్నం గనుక గుమ్మడి, బీర, తంగెడు పూలను శ్రేష్టంగా భావిస్తారు. ముందే ఆకులు మొగ్గలు లేకుండా వికసించిన పూలరెమ్మలు ఏరి కట్టలుగా చేసి బతుకమ్మను పేరుస్తారు. ఆశావర్కర్ జె. రామసీత బతుకమ్మ పండుగ గురించి ఇలా చెబుతున్నారు.
1: ప్రతి మనిషి కోరుకునేది బతుకు తెరువు. బతుకు తెరువు అనే పదబంధంలో బతుకు, తెరువు అనే రెండు పదాలుంటాయి. బతుకు అంటే ప్రాణమని, తెరువు అంటే ఆ జీవనం కొనసాగడమని అర్థం. మనకు తెలిసి ప్రత్యక్షంగా బతుకు తెరువులను ప్రసాదించేది ఆ తల్లి. అలాగే ఈ సృష్టి అంతటికీ బతుకు తెరువులను ప్రసాదిస్తున్న తల్లి కూడా ఉందని, ఆ తల్లిని అమ్మలగన్న అమ్మ అని రకరకాలుగా పిలుస్తున్నారు. బతుకమ్మలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా పూలతో దేవుణ్ణి పూజిస్తారు, కానీ పూలనే దేవతగా భావించి పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణలోనే ఉంది.

0: చిలకలన్నీ గుడి ఉయ్యాలో చీరంత దించే ఉయ్యాలో చిలకలన్నీ గుడి ఉయ్యాలో
1: లయబద్ధంగా కొంచెం ముందుకు వంగి ఒకసారి, వెనుకకు జరిగి మరోసారి, పక్కకు కదిలి మరోసారి చప్పట్లు కొడుతూ ముచ్చటగా కదులుతుంటారు. పాట బాగా పాడగలిగేవారు పాట పాడుతుంటే మిగతా వారు పాట అందుకుని బృందగానం చేస్తారు. పెదవుల కదలికలు, చేతుల కదలికలు, అడుగుల కదలికలు సంగీత నృత్య భావ సమ్మిళితంగా లయాన్వితంగా సాగుతుంటే సున్నితంగా సుతారంగా ఉండి శోభిస్తూ ఉంటుంది బతుకమ్మ పండుగ. ఏ కరుణ గారి మాటల్లో బతుకమ్మ పండుగ గురించిన విశేషాలు విందాం.
2: ఉదయాన్నే లేచి ఇండ్లు శుభ్రం చేసుకుని తలస్నానాలు చేసి ఒక్క పొద్దు వండి ముత్తైదువులందరూ కలిసి కూర్చొని ఆ 9 రకాల పూలను కలిపి బతుకమ్మను పేర్చి అందులో మధ్యలో బీర పూలను పెట్టి గుమ్మడి పూలను కూడా పెట్టి పసుపు ముద్దలతో గౌరమ్మం చేసి పూజిస్తారు. కొబ్బరికాయను కొట్టి ఊదుబత్తీలను ముట్టించి దేవుడి దగ్గర అలంకరించుకొని కొత్త బట్టలు పెట్టి గౌరమ్మం చేసి ప్రసాదాలు తయారు చేసి అన్ని అక్కడ పెట్టి పిల్లలకి పెద్దలకి ముత్తైదులందరినీ పిలిచి పసుపు కుంకుమ పెట్టి ఇంటి ముందు కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టి తులసి మొక్కను గుమ్మంలో పెట్టుకొని ఆడవాళ్ళందరినీ పిలిచి తయారు చేసిన బతుకమ్మలను తీసుకొచ్చి చుట్టూ ఆడవాళ్ళ నుంచి బతుకమ్మ పాటలతో ఆడి పాడి ఆనందంతో బతుకమ్మను చేసుకుంటారు. ఈ బతుకమ్మని ఆడిన తర్వాత గౌరమ్మను తీసుకుపోయి నీళ్లలో నిమజ్జనం చేసి ఆ తర్వాత ఆనందంతో పండుగ జరుపుకుంటారు. ఇదే తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగ.
0: శుక్రవారం లక్ష్మీ ఉయ్యాలో.

0: పాటల నిండా పండుగ ముచ్చట్లు, పుట్టింటికి ఆడబిడ్డల్ని తీసుకువచ్చే సాంప్రదాయం, అన్నలు చెల్లెన్లు ఆప్యాయంగా చెప్పుకునే మాటలు ఎన్నో ఈ పండుగ రోజున కనిపిస్తాయి. దొంతు సత్యవతి గారు బతుకమ్మ గురించి ఏం చెబుతున్నారో వారి మాటల్లో విందాం.
1: అందరం కలిసి ఒక దగ్గర చేరి ఆటలాడి పాటలు పాడి, అమ్మా తల్లి మమ్మల్ని అందరిని సల్లంగా చూడు, మా పిల్లలు మేము మా సంసారము భర్త అందరిని కాపాడు తల్లి అని వేడుకొని గౌరీ దేవిని 9 రోజులు చేసే వ్రతం. ఆ వ్రతంలో పసుపు కుంకుమలు పువ్వులు పండ్లు చీర చారే అన్ని వాయనంలాగా తీసుకొని పెట్టి అమ్మను వేడుకొని 9 రోజులు ఆడి మా పిల్లలకు మంచి భర్త దొరకాలని, మా పిల్లలు చల్లగా ఉండాలని, మా పసుపు కుంకాలు చల్లగా ఉండాలి, మేము నుండా 100 ఏండ్లు బ్రతకాలని నిన్ను వేడుకుంటున్నాం తల్లి అని పూజ చేసి నువ్వులు బెల్లము కొబ్బెర పల్లీలు అన్ని ధాన్యాలు కలిపి ప్రసాదం చేసి అమ్మవారికి అక్కడ పెట్టి అందరం కలిసి మొక్కుకొని బతుకమ్మను ఎత్తుకొని పోయి ఒక దగ్గర అందరం చేరి ఆట పాటలతో ఆడి పాడి సంతోషంగా నిమజ్జనం చేసే రోజు 9వ రోజు. పోయిరా బతుకమ్మ పోయిరా, చల్లంగా పోయిరా తల్లి చల్లంగా పోయిరా, పసుపు కుంకుమాలు ఇచ్చిపో తల్లి పసుపు కుంకుమాలు ఇచ్చిపో, ఇచ్చినామమ్మా వాయనము వచ్చినామమ్మా వాయనము అని ఒకరికి ఒకరము ఆ పసుపు కుంకుమలు వాయనంలాగా తీసుకొని ఆ తల్లిని నిమజ్జనం చేసి సాగనంపుతాం. మా పెద్దలు ఎట్లా ఆడినలో మేము అట్లనే ఆడుతున్నాం, మేము ఆడినట్టు మా పిల్లలు ఆడుతాను, మా పిల్లలు అన్నట్టు మా మనవరాలు కూడా ఆడిపిస్తున్నాం. ఇది వారసత్వంగా ఆ భగవంతుడు ఆ గౌరీదేవి ఇచ్చిన వరం.
0: పెళ్ళై వెళ్లిన ఆడబిడ్డ పుట్టింటికి రావడం అంటే బందీ నుండి బతుకులోకి వచ్చినట్టే. తన ఊరికి వచ్చిందంటే ఆ హుషారే వేరు. తోటి స్నేహితురాళ్లను కలుసుకోవడం, చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకోవడం, బాధలన్నీ మర్చిపోయి మరో ఏడాది జీవితానికి కావలసిన మనోధైర్యాన్ని కూడగట్టుకోవడం, బతుకు పట్ల ఉత్సాహాన్ని విశ్వాసాన్ని పెంచుకోవటమే బతుకమ్మ పండుగ ప్రత్యేకత. బతుకమ్మ పండుగ గురించి ఎరుకల నిర్మల గారి మాటల్లో విందాం.
2: ఒక వీధిలో ఉండే ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగ నాడు ఏ రోజు కూడా బయటికి రాని ఆడపడుచులందరూ కలివిడిగా ఒక్క దగ్గరకు వచ్చి చేరి మాట్లాడినా మాట్లాడకపోయినా గొడవలున్నా ఏ విధంగా ఉన్నా ఈ ఒక్క పండుగ నాడు మాత్రం అందరూ కలిసికట్టుగా పండుగను సంతోషంగా వేడుకగా చేసుకుంటాము. ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా చేసుకుంటున్నాము. పండుగ అందరికీ శుభం కలగాలని మనసారా కోరుకుంటున్నాను.

0: శ్రీ దక్షిణ్ ముఖ స్వయంభు వీర హనుమాన్ జీ ఆలయం హనుమాన్ బస్తీ కొత్తగూడెం నందు రేపటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు దేవీ నవరాత్రులు, శ్రీ శరద్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సప్తశతి పారాయణం, చండీయజ్ఞం, మండప ఆరాధన కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులందరూ ఈ ఉత్సవాలలో పాల్గొని దుర్గాదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందగలరని పురోహితులు శివనారాయణ్, జయప్రకాష్ గారు తెలియజేస్తున్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరింతవరకు బతుకమ్మ మహాలక్ష్మీదేవి అవతారం రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమీక్షలు శ్రీ దాట్ల రవీందర్.
2: సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనపరిచినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమాచార హక్కు వారోత్సవాలు 2026 కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఈ అవార్డును స్వీకరించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత జవాబుదారీ తనని పెంపొందించడం, పౌరులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం,

చట్ట నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట సమాచార కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాచార హక్కు చట్ట అమల్లో ఉత్తమ పనితీరు కనపరిచిన జిల్లాలను గుర్తించి అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ అంకిత్ నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించేందుకు ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో పారదర్శకతను పాటించేందుకు కృషి చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల ప్రజలకు అవగాహన కల్పించడం, వివిధ శాఖల పనితీరులో జవాబుదారీతనాన్ని పెంపొందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. సమాచార హక్కు చట్టం అమల్లో జిల్లాకు లభించిన ఈ అవార్డు ప్రజా కేంద్రిత పాలన, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రోత్సాహనిస్తుందని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందించడం, ప్రభుత్వ శాఖలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా చూడడం ముఖ్యమని ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పారదర్శకమైన పరిపాలనను కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణ, ముందస్తు గుర్తింపు, పరీక్షలు మరియు నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సంబంధిత అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్ యూనిట్ అధికారులు, మలేరియా టెక్నీషియన్లు, సపోర్ట్ సూపర్వైజర్లు తదితరులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్న మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు, కేసుల గుర్తింపు, సబ్ సెంటర్ వారి పనితీరు, పరీక్షా కిట్ల నిల్వ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని స్థాయిల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల నియంత్రణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర నిఘా, పరీక్షలు మరియు నివారణ చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓ ఆదేశించారు. జీవో 76 కింద జిల్లాలో మొత్తం 4031 దరఖాస్తులుండగా 2267 దరఖాస్తులకు స్క్రూటినీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన దరఖాస్తులపై విచారణ, సంబంధిత రెవెన్యూ రికార్డుల పరిశీలన పూర్తి చేసి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తు ఏ దశలో ఉందో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే రికమెండ్ చేసిన దరఖాస్తులను కూడా సంబంధిత రికార్డుల ఆధారంగా మరోసారి పరిశీలించి అర్హతలను ధృవీకరించాలని కలెక్టర్ తెలిపారు. గతంలో చెప్పిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించి అధికారులు చేసిన విచారణ, సిఫార్సులకు సంబంధిత ఆధారాలను నిర్ధారించాలని ఆదేశించారు. కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తు ఎవరి వద్ద పెండింగ్లో ఉంది, విచారణ పూర్తయిందా, రికమెండ్ చేశారా, డిమాండ్ నోటీసు జారీ చేశారా, చెల్లింపు జరిగిందా అనే వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి సందేహాలకు తావు లేకుండా చర్యలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. అర్హులైన దరఖాస్తుదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని పంచాయతీరాజ్, ప్రజావాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల కమిషనర్ దివ్యార్ దేవరాజన్ మంగళవారం పరిశీలించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన కమిషనర్ కు జిల్లా కలెక్టర్ అంకిత్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ భవనంలోని వివిధ విభాగాలు, శిక్షణ హాళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనంలో 100 మంది, 40 మంది సామర్థ్యంతో 2 శిక్షణ హాళ్లు ఉన్నాయని అధికారులు వివరించారు. మహిళల నైపుణ్యాభివృద్ది, సాధికారతకు సంబంధించిన వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కమిషనర్ తెలిపారు. భవనం నిర్మించడం ఎంత ముఖ్యమో దాని భవిష్యత్తులో సమర్థవంతంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమని దివ్యా దేవరాజన్ అన్నారు. భవనాన్ని సాధ్యమైనంత ఎక్కువగా శిక్షణ కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. మహిళల కోసం వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. నూతన జిల్లాలకు ఇట్లాంటి భవనం మంచి ఆస్తి వరం లాంటిదని ఆమె అన్నారు. ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య పాఠశాలలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, ఆరోగ్యకరమైన ఆహారం, అవసరమైన వైద్య సదుపాయాలు అందేలా పాఠశాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని

శాలల పరిసరాలు, కిచెన్, స్టోర్ రూములను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక రవాణా కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఇసుక రవాణా, వాహనాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ప్రాంతాలు, అక్రమ ఇసుక రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, ఇసుక రవాణా పెరిగే ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా ట్రాఫిక్ మార్షల్స్ ను అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. మనుగూరు, చెర్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీజీఎండీసీ అధికారులతో సమన్వయం చేసుకుని వాహనాలు సాఫీగా రాకపోకలకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకేసారి అదనంగా వాహనాలు వచ్చినప్పుడు వాటిని నియంత్రించే విధంగా ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాలోకి అక్రమంగా ఇసుక రవాణా జరిగే అవకాశాలను నిరోధించేందుకు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. సీజ్ చేసిన ఇసుకను అక్కడే నిల్వ ఉంచకుండా తదుపరి చర్యల కోసం తరలించేలా ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇసుక రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, అక్రమ ఇసుక రవాణా విషయంలో నియంత్రణలో పోలీసు, రెవెన్యూ, టీజీఎండీసీ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్పీ సూచించారు. 4 రాష్ట్రాల పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐటీడీఏ నిధులతో 15 లక్షల విలువైన వైద్య పరికరాలను అందించడం జరిగిందని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. భద్రాచలం ఆసుపత్రిని మరింత అభివృద్ది చేసి 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైద్య పరికరాలను సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అందించే వైద్య పరికరాల ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంత ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన మహిళలు ఆర్థిక స్తోమత లేక మధ్యలో బడి మానేసిన వారికి న్యూ ఇండియా లిటరసీ ఉల్లాస్ మరియు తెలంగాణ ఓపెన్ స్కూల్ టాస్ ద్వారా విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్లో వయోజన విద్యా డైరెక్టర్ ఉల్లాస్ ఆధ్వర్యంలో మరియు టాస్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఆర్డీఏ, ఎస్హెచ్ఓ, జి గ్రూప్ మహిళల సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ప్రాంత గ్రామాలను నివసిస్తున్న మధ్యలో చదువు మానేసిన మహిళలను గుర్తించి వయోజన విద్య ద్వారా విద్యాభ్యాసం, చదవడం, రాయడం వంటివి నేర్పించి పరీక్షలు నిర్వహించి సత్ఫలితాలు రావడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో 7వ తరగతి వరకు చదువుకుని మానేసిన మహిళలకు 10వ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ చదువుకు వెళ్లలేని మహిళలు, అలాగే డ్రాప్అవుట్ అయిన వారిని గుర్తించి ఉల్లాస్ టాస్ కార్యక్రమం ద్వారా నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధనలో చేయించడం జరుగుతుందని, అందుకు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దసరా సెలవులకు ఇండ్లకు వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులతో పాటు పరిధిలోని గ్రామాల్లో ఉన్న నిరక్షరాస్యులైన వారిని వివరాలను సేకరించే విధంగా సహకారం అందిస్తామని, అలాగే పంచాయతీ సెక్రటరీ ద్వారా మహిళలను గుర్తించేలా చూస్తామని ఆయన అన్నారు. రోడ్డు పక్కన వీధి వ్యాపారం చేసుకునే వ్యాపారులకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం భద్రాచలం పాత కూరగాయల మార్కెట్ను సందర్శించి దుకాణదారులు మరియు రోడ్డు పక్కన వ్యాపారులతో మాట్లాడారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రాథమిక సౌకర్యాలను పరిశీలించి తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల సౌకర్యాలు మరియు ఎండ నుంచి రక్షించేందుకు కల్పించే షెడ్ల వంటి నిత్యావసర సౌకర్యాల ఆవశ్యకతను గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెన్షన్లు, రేషన్ కార్డులు మరియు ఇతర అర్హతలు గల ప్రయోజనాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాముఖ్యత గురించి వీధి వ్యాపారులకు సూచించి అర్హులైన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారిని సూచించారు. ఈ విషయంలో అవసరమైన సహాయాన్ని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి సూచించారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, హిట్ అండ్ రన్ కేసుల పరిష్కారం, ప్రమాదాలు జరిగే ప్రాంతాలు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు మొత్తం 370 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, వీటిలో 164 ప్రమాదాలు ప్రాణాంతకమైనవని అన్నారు.
ఈ ప్రమాదాల్లో

ఆరు మంది మృతి చెందగా 23 మంది తీవ్రంగా, 344 మంది స్వల్పంగా గాయపడినట్లు వివరించారు. నమోదైన 370 ప్రమాదాల్లో 369 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 99.4% కేసుల్లో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రహదారుల వారీగా ప్రమాదాల వివరాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతతో చేపట్టాలని, ప్రమాదాలకు కారణమవుతున్న మలుపులు, బ్లాక్ స్పాట్లు, రహదారి లోపాలను గుర్తించి సకాలంలో సరిచేయాలని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్కింగ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్, రవాణా, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదాల నివారణకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని డిఆర్ఓ పద్మావతి ఆదేశించారు. రహదారి భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదాలపై విశ్లేషణ ఆధారంగా అవసరమైన శాశ్వత పరిష్కార మార్గాలు చేపట్టాలని సూచించారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు ఇంతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీధార్ల రవీందర్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రంలో రిలే.

0: In men's cricket, West Indies defeated India by 6 wickets in the second T20 international in Ranchi last night, levelling the 5-match series 1-1. Chasing a target of 250 runs, West Indies overall the score posting 252 runs for the loss of 4 wickets in 18.3 overs, winning the match with 9 balls to spare. Captain Shai Hope led from the front with a magnificent 102 of 45 balls, while Sherfain Rutherford's 84 of 87 set the chase alight. And now, for a look at today's newspapers, it's over to Nina Arakkal.
1: Thank you, Pramod. By polls boost, BJP wins both Bengal seats, Assam Lok Sabha seat, headlines a statement by the Tribune, headlines ruling parties win by poll battles across four states, Union Territory. The Asian Age, headlines Delhi turns into fortress to halt CJP protest today. The papers add that 40,000 plus security personnel deployed, 45 metro stations shut and mobile internet suspended in areas near protest site and diversions in most routes. Another prominent story covered in all newspapers is the Indian origin jurist Navanatham Navi Pillai winning the Nobel Peace Prize. The Hindu says international jurist Navi Pillai wins Nobel Peace Prize. The paper adds that she was born in Durban in Tamil origin parents, grew up under apartheid and studied law at Harvard. And finally, a story in the Indian Express says seized from Thane 2 years ago, infant orangutan sets to return to Indonesia. And with that, it's back to you, Pramod.
0: Thank you, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for greater focus on health, nutrition and overall development of adolescent girls. Chairs valedictory session of National Departmental Summit on Women and Child Development. Delhi Police denies permission for proposed protests at Jantar Mantar. Today, tightened security across national capital, Delhi Metro shuts entry and exit at 45 stations. All 10 candidates from Uttar Pradesh, including 8 from the BJP and 2 from Samajwadi Party, elected unopposed to Rajya Sabha. US lifts sanctions on sale of Russian diesel in global markets until April next year amid unprecedented price surge. In sports, Putul Sonowal assures country's first ever medal at the World Bowls Champion of Champions after reaching the semi-finals in Australia. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
3: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. అస్సాం రాష్ట్రంలోని షిల్లాంగ్లో రైఫిల్స్లో వారెంట్ ఆఫీసర్ రైఫిల్మెన్ ట్రేడ్లలో 354 పోస్టుల భర్తీకి అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026ను నిర్వహిస్తూ ఉన్నారు. అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. పురుషులు 165 నుంచి 170 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి, మహిళలు 155 నుంచి 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. పోస్టు ప్రకారం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 12 నుంచి 16 ఏళ్ల వరకు వయస్సులో సడలింపు లభిస్తుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://www.assamrifles.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://www.assamrifles.gov.in అనే వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 28 అక్టోబర్ 2026. ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ర్యాలీని 23 నవంబర్ 2026న నిర్వహిస్తారు. మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరి

0: అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్లు 10, ప్రాజెక్టు అసోసియేట్లు 40 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్, బీఏఎంఎస్లలో ఉత్తీర్ణులై ఉండాలి. మెడిసిన్లో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. అభ్యర్థుల వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును బట్టి నెలకు 31,000 నుంచి 42,000 వరకు వీరికి వేతనం అందుతుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.csir.res.in అనే వెబ్సైట్ ని చూడవచ్చు. https://www.csir.res.in ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 12 అక్టోబర్.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: శ్రీ దక్షిణ్ ముఖ స్వయంభు వీర హనుమాన్ జీ ఆలయం హనుమాన్ బస్తీ కొత్తగూడెం నందు రేపటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు దేవీ నవరాత్రులు శ్రీ శరద్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సప్తశతి పారాయణం, చండీయజ్ఞం, మండప ఆరాధన కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులందరూ ఈ ఉత్సవాలలో పాల్గొని దుర్గాదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందగలరని పురోహితులు శివనారాయణ్ జయప్రకాష్ గారు తెలియజేస్తున్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, పి ఆనందరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో
2: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
2: లక్ష్మీదేవపల్లి మండలం ప్రకాశనగర్ నుంచి వెంకటేశ్వరరావు సార్.
1: వెంకటేశ్వరరావు గారు, కాగితపు.
2: అవునవును,
1: చెప్పండి, ఈ రోజు ముచ్చట్లు ఏంటి? మరి ఆకాశవాణికి కాల్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అవును, ఈ రోజు నుంచి బతుకమ్మ
2: స్టార్ట్ అవుతుంది.
1: మీరు ఆడతారండి అక్కడ మీ చుట్టుపక్కన?
2: శ్రీనగర్ కాలనీలో ముర్రేడు వాగు పక్కనే ఘాట్ ఉంది. ఆ ఘాట్ లో భారీ ఎత్తున చేస్తారు. ఒడ్డు పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరే పెద్ద ఘాట్ ఉంది. ఆ ఘాట్ మీదనే చేస్తారు, కానీ నీళ్లు లేవు.
1: నీళ్లు లేవు.
2: ప్రతిసారి ఏమవుతుందంటే ముర్రేడు వాగులో నీళ్లు ఎండిపోతాయి. ఈ టైంలో ఉండవు
1: వస్తాగాంటే
2: ఎంతో మంది మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఆడి పాడి చేస్తారు. దాన్ని వదలటానికి నీళ్లు లేకపోవటం వల్ల సన్న దారం ఒకటి పోతా ఉంటది. పంచాయతీ కార్మికులే పువ్వులను తీసుకెళ్ళి అది లేస్తున్నారు. అయితే మన మాట ఏంటంటే ఎక్కడ ఘాట్లు పెట్టినా ఏది పెట్టినా సరే ఒక వాటర్ తోటి చిన్న టబ్స్ లాగా కడుతున్నారు కొన్ని చోట్ల. అలాంటి ఏర్పాటు చేస్తే మహిళలు అందులో వదులుకోండి, ఎందుకంటే అంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అవన్నీ పూలు తయారు చేసిన తర్వాత.
1: నియర్ బై చెరువులు ఏమి లేవా?
2: చెరువులు లేవు అట్లా. అది చెరువుల్లో కూడా నీళ్లు లేవు, ప్లస్ చెరువులు కూడా లేవు ఎక్కడ. ఏర్పాటు అవుతున్నారు ఇక్కడ ముర్రేడైనా అటు గోదావరి వాగైనా చిన్న చిన్న వాగుల్లో వేసినా సరే అక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఉట్టి పూలనే అట్లా పడేస్తున్నారు. అన్ని రోజులు పూజలు
1: చేసినాయి.
2: దానికోసం అయితే ఘాట్లు నిర్వహిస్తున్నారు. దాన్ని పంచాయతీ వాళ్ళే కాబట్టి ఒక టబ్బు లాంటి ఏర్పాటు చేసి వాటర్ ఫెసిలిటీ అలాంటి పెట్టినా కొంచెం ఉపయోగపడుతుంది, మంచిగా ఉంటది. అవి తీసుకెళ్లి వదిలేయడానికి ఆస్కారం ఉంటది. అట్లా పెట్టకపోవడం వల్ల ఎక్కడో అక్కడ పడేస్తున్నారు.
1: వెంకటేశ్వర గారు,
2: సార్
1: మంచి ఆలోచన, కానీ ఇది మరి మీ పంచాయతీ వారి దృష్టికి మీరు తీసుకెళ్లారా?
2: తీసుకెళ్ళా, చెప్తామని సార్ రేడియో ద్వారా. మనం చెప్తే అందరికి
1: రేడియో ద్వారా చెప్పడం వల్ల ఏంటంటే చాలా మంది పంచాయతీ వాళ్ళు మీ మాట వింటారు, కానీ మీ లోకల్లో ఉన్న పంచాయతీ వాళ్ళకి మీరు ఆ విషయాన్ని గుర్తు చేయాలి కదా.
2: చెప్పాలి,
1: ఎందుకంటే అక్కడ వార్డ్ మెంబర్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా ముందుకు సాగాలి అని అంటే ఆలోచన మనం 10 మందికి తెలియచేయాలి. మీరు అన్నట్టు రేడియో ముఖ్యంగా కూడా తెలియజేస్తే మంచిదే, కానీ మీ పంచాయతీ వాళ్ళు విన్నారా లేదనేది మీకు దగ్గరలో ఉన్నారు కాబట్టి

0: వాళ్ళకి గుర్తు చేయాలి.
1: చెప్పాలి సార్, చెప్తామని.
0: ఓకే అండి, చాలా చక్కటి విషయాన్ని మరి ఈరోజు ఆకాశవాణి ద్వారా మన సహశ్రోతలందరికీ కూడా మీరు తెలియజేసేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నారు సార్. మీరు బాగున్నారా సార్?
2: ఫైన్ ఫైన్. చెప్పండి, మరి వారం తర్వాత కాల్ చేశారు ఆకాశవాణికి. ఒక పాటల పల్లకి మాత్రమే కాల్ చేస్తారా, మిగతా ప్రోగ్రామ్ కనెక్ట్ అవ్వట్లేదు?
3: అవును సార్, క్లాసెస్ ఉంటాయి సార్, నేను హై స్కూల్లో టీచర్. ఇవంటే కొంచెం ఇంట్రెస్ట్ సార్, తప్పకుండా వెయిట్ చేస్తుంటాం.
2: ఓకే ఓకే. మీ యొక్క సమయభావం వల్ల మీరు మిగతా కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవట్లేరు. మరి ఈ రోజు కార్యక్రమంలో శ్రోతలతో మనం ఏ విషయాన్ని చర్చిద్దాం
3: సార్? ఈ రోజు ముందుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన కౌలూరు రాజేష్ సార్, మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కూడా జరిగింది రాష్ట్రపతి అవార్డుకి.
2: ఏ సంవత్సరం?
3: రీసెంట్ సార్.
2: ఓకే.
3: విద్యార్థులకు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతో వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నందుకు గుర్తింపుగా రాజేష్ కు ఈ అవార్డు ఎన్నికయ్యారు సార్.
2: వెరీ గుడ్.
3: ఇంకా మనకు అందిస్తున్న ఉన్నత విద్య, తర్వాత సమాచార రంగము, తర్వాత మనకు ఈ ఆధునిక విజ్ఞానాన్ని మొత్తం కూడా పిల్లల విజ్ఞానాన్ని పెంపొందించేందుకు, తర్వాత కృషి చేసేందుకు పిల్లలు ఎక్కువగా మార్కులు స్కోర్ చేసుకున్న విధంగా, తర్వాత సోషల్ లైఫ్ స్టైల్ ఇప్పుడంతా కూడా పిల్లలు ఎదిగిన తర్వాత చదువుకున్న తర్వాత డిగ్రీ పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి శాస్త్రీయమైన విద్యా విధానాన్ని, పిల్లలకు ఉపాధి కల్పించే విద్యా విధానాన్ని అందజేసి పిల్లలు ఒక అభివృద్ధి పదంలో ముందుకు సాగే విధంగా విద్యను బోధించాలనేది ఆ కౌలూరు రాజేష్ యొక్క ఆదర్శం సార్ అది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆయన ఇండియాలో టాప్ ర్యాంక్ లో వచ్చాడు సార్.
2: వెరీ గుడ్.
3: పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆధునిక సాంకేతిక గురించి వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నందుకు గుర్తింపుగా ఆయనకు అవార్డు వచ్చింది సార్. ఇది కూడా మనకు రాష్ట్రంలో అన్ని పాఠశాలలు కూడా అందజేసి రాజేష్ కూడా స్పెషల్ క్లాసెస్ ఇప్పించి పిల్లలను ఎక్కువ విజ్ఞానవంతులుగా, పిల్లలకు ఆదర్శవంత విద్యులుగా తయారయ్యేందుకు కృషి చేయాలని చెప్పేసి మా ఆలోచన సార్.
2: ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠ్య పుస్తకాలు ఉన్నది మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఆధునిక సాంకేతికతను కూడా వారికి అందజేస్తున్నందుకు ధన్యవాదాలు వారికి. మరి చాలా చక్కగా అతను ఏ టూల్స్ గురించి మరి విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాడు, వారి భావి భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నందుకు ధన్యవాదాలండి. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో
2: సార్, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? చాలా చక్కగా, చాలా సరదాగా, సంతోషంగా ఆకాశవాణికి కాల్ చేశారు ఈ పూట. మరి
2: ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచ తపాలా దినోత్సవం, అందులో నేను కూడా నా వంతుగా ఆకాశవాణి అన్ని తెలుగు రాష్ట్రాలను ఆకాశవాణి కేంద్రాలు కూడా ఇప్పటికి ఉత్తరాఖండ్ రాస్తూనే ఉన్నాను, రాస్తుంటాను. ఆకాశవాణి మా తోడు మీరు అంటా చూశారు, అది మాకు అనునిత్యం అదే సార్. ఎందుకంటే ఇటు మా పనితో చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు మిల్లు పట్టుకుంటే కూడా రేట్ వింటాను, గేదెలకు గడ్డి వేసేటప్పుడు కానీ కాలు తీసేటప్పుడు కానీ, మొన్న రీసెంట్ గా వరి పొలానికి మందు పట్టుకుంటే కూడా రేడియోలో కార్యక్రమాలు విన్నాను. ఆకాశవాణి వింటామంటే ఏమైందంటే అలసట అనేది ఉండదు ముందు, ఏంటంటే ఎప్పటికప్పుడు మన మైండ్ ఆటోమేటిక్ గా మైగ్రేట్ అవుతా ఉంటది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలో ఉంటారు, ఈ ఆలోచనలు అన్ని పోవాలంటే ఆకాశవాణి ఒకటి వింటే చాలు. టీవీ చూస్తే మన కళ్ళు ఖరాబ్ అవుతాయి, రేడియో విన్న వాళ్ళు ఎప్పటికీ చనిపోరు.
1: కనుక రోజుల్లో మన ఇంటికి బంధువులు గాని లేదంటే మిత్రులు గాని వచ్చినప్పుడు వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు, చేరుకున్నాక ఉత్తరం రాయండి అనేవాళ్ళు. పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడా అనేసి ఊర్లో ఉన్నవాళ్ళు ఆ సమయానికి ఎదురు చూసేవాళ్ళు. ఆ ఉత్తరాన్ని నాకు బాగా గుర్తు, మా ఇంట్లో కూడా ఉత్తరాలు బట్టవాడ అంతా వచ్చిన ఉత్తరాలన్నీ కూడాను ఒక మూలన అన్ని పోగు చేసి ఉండేవి, ఒక చిన్న రాడ్కి వాటిని పించేసి ఉంచేవాళ్ళం.
2: అవునవును, అది ఎందుకంటే ఆ గంట తీగ పెట్టుకుని దాన్ని కూర్చుకుని వచ్చిన లెటర్ అన్ని చదివిన తర్వాత పడేయకుండా దాన్ని ఒక మూల పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు అరే ఇక మావాడికి పలాని టైంలో పోస్ట్ చేసిండు ఇది అని చూసి చదువుకొని సంతోషించేవాళ్ళం.
1: సంతోషించేవాళ్ళం. అప్పుడు ఆ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉత్తరాన్ని కూడా ఎవరో తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళతో చదివించుకుని మరీ ఆనందపడేవాళ్ళు.
2: ఇంకొకటి ఏంటంటే సార్, మా తమ్ముడు 2001 ఆర్మీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు కూడా పెద్దగా అంటే ఎక్కడో సిటీలలో ఉండేవి కానీ మారుమూల గ్రామ పంచాయతీ పరిధిలో ఇటు ఉండకపోయేది. ఇప్పుడు ఏం చేసిందంటే తమ్ముడు ఉత్తరం రాసేసారు, రాసినప్పుడు ఊకడిగేది పోస్ట్ బ్యాన్.

0: గంట కొట్టగానే ఉరికేది ఎదురుగా పోయి ఏమైనా ఉత్తరం వచ్చిందా మాకు ఊకేంది ఆయన ఊకే ఉత్తరం వచ్చేప్పుడు ఈయన తీసుకొచ్చని కసరించుకున్న రోజులు కూడా ఉన్నాయి పోస్ట్ మెన్లు.
1: అవును, ఇప్పుడు ఏంటంటే మన మనసులో వచ్చిన ఆలోచనని వెంటనే షేర్ చేసుకోవడానికి మనకి ఆధునిక టెక్నాలజీ సెల్ ఫోన్ రూపంలో వచ్చేసింది. వీడియో కాల్స్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, చూసుకుంటున్నాం, కానీ అది ఆ క్షణం వరకే సంతోషాన్ని ఇస్తుంది. అది గనక మనం ఒక లిపి రూపంలో ఉత్తరం పైన పెడితే వాళ్ళకి ఎప్పుడు మానసికంగా ప్రశాంతత కావాలన్నా ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువుకున్నప్పుడు ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు అతని ఫేస్ ఆ ఉత్తరంలో చూసుకుంటూ అతను ఆనందపడతాడు.
0: ఇంకొకటి ఏంటంటే సార్, రాసేది కూడా స్టార్టింగ్ లో ఏమని రాస్తారు, పూజ్యులైన గౌరవనీయులైన అమ్మ నాన్నలకు నమస్కరించి రాయినది అని రాసిన తర్వాత ఇక్కడ పెద్దన్నయ్యకు నా నమస్కారాలు, తమ్ముడికి నా ఆశీస్సులు అని ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క మర్యాద అనేది పలకరింపు అది పేర్లను కాకుండా రాసిన అక్షరాలు కాకుండా అది మనసు నుంచి మనం కూడా సంతోషాన్ని పొందుతా ఉంటాం.
1: ఇప్పుడు మనకి వీడియో కాల్ రాగానే ఏంటంటే ఆ చెప్పు ఏ సంగతి ఏంటి ఫోన్ చేసావు, ఇలా పలకరింపులో కూడా వ్యత్యాసాలనే వస్తూ ఉన్నాయి. ఉత్తరంలో మనకి మర్యాద ఉంది, మానసిక ప్రశాంతత ఉంది, మనసు యొక్క ప్రతిబింబం కూడా ఉంది. మరి సతీష్ గారు, మీరు చెప్పినట్టుగా మనకి ఇది రికార్డింగ్ లో ఉన్నాం కాబట్టి ఇది అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం, ఈ రోజు బ్రాడ్కాస్ట్ అవుతుంది కాబట్టి అది నిన్నటికి అవుతుంది మనకి. ఏదైనా కూడా తపాలా దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది ఒకనొక రోజుల్లో చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు ఎక్కువగా జరుపుకుంటున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే ఆధునిక టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పోస్టల్ శాఖ కొంత వెనుకబడింది. తర్వాత పోస్టల్ శాఖ చాలా అప్డేట్ అయిపోయింది, ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో కూడా వచ్చేసింది పోస్టల్ శాఖ, సేవింగ్స్ మొదలు పెడుతుంది, అలాగే స్కీమ్స్ ఇస్తుంది, డిపాజిట్స్ తీసుకుంటుంది, అన్ని రకాల సేవలు అందిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు పోస్టల్ శాఖ కూడా చాలా ఉజ్వలంగా తన యొక్క సేవలు అందిస్తుంది కాబట్టి ఇప్పుడు పోస్టల్ శాఖని మళ్ళీ చాలా మంది ఆదరిస్తున్నారు.
0: పోస్ట్ ఆఫీస్ లో కూడా సెక్యూరిటీ బాగుంది, మనకు సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఇన్ టైమ్ లో కూడా మనకు అది సరుకు అనేది ఏదైనా కానీ పార్సల్ ఇన్ టైమ్ లో వస్తున్నాయి, మనకు వాటికి పూర్తి భద్రత ఉంటుంది,
1: భద్రత ఉంటుంది. మనకి ఆర్థికంగా చూస్తే ఏటీఎం కార్డులు కూడా ఇస్తున్నారు,
0: గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పని చేసే వాళ్ళకు కూడా అన్ని ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు. నిరక్షరాస్యులకు సైతం కూడా ఈ ఏటీఎం కార్డు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మారుమూల గ్రామాల్లో కూడా స్వైపింగ్ మిషన్లు కూడా వచ్చాయి, వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి ఆ పిన్ కూడా వాళ్ళే ఎంటర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అనునిత్యం సైబర్ క్రైమ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు చదువుకున్న రోజు వాళ్ళకే తెలుసు అనుకుంటారు కనుక, కాకపోతే రేడియో వింటాం వల్ల అందరు కూడా ఆటోమేటిక్ అప్డేట్ అయ్యారు చాలా వరకు, ఎలాంటి మెసేజ్ ఓటీపీలు కూడా చెప్పొద్దని కూడా వాళ్ళకి తెలిసిపోయింది. పిన్ని చెప్పండి, ఏంది చెప్తున్నా పిన్ అని అంటున్నారు ఇప్పుడు, ఇదివరకు చెప్పబట్టని చెప్పేది.
1: ఏదైనా సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువగా ఉంది, మరి అక్టోబర్ మాసం మొత్తం కూడా పోలీస్ శాఖ ఈ సైబర్ క్రైమ్స్ మాసోత్సవం జరుపుతుంది. అంటే సైబర్ క్రైమ్స్ ఏ విధంగా జరుగుతుంది, దీన్ని ఎలా మనం నిరోధించాలి అనేది పోలీస్ శాఖ వారు మరి జిల్లా మొత్తంగా కూడాను ఈ మాసోత్సవం జరుపుకుంటున్నారు. చాలా సార్లు వాళ్ళు వివిధ కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు, పాఠశాలల్లో అయితేనే మీ కాలేజీలు అలాగే పంచాయతీ భవనాలు ప్రధాన కూడలల్లో కూడా కార్యక్రమాలు పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నారు. దానిలో మనందరం భాగస్వాములు అవ్వాలి. ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్ జరగకుండా ప్రతి ఒక్కరం మనం పకడ్బందీగా మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి, ఎవరిని కూడా సైబర్ క్రైమ్ బారిన పడేటట్టు మనం ప్రోత్సహించకూడదు. ఓకే సతీష్ గారు, మరి తపాలా దినోత్సవం నిన్న జరుపుకున్నా కూడా ఈ రోజు ఆ విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ సో మచ్.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హలో, నమస్తే. నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
3: థ్యాంక్ యూ సార్. నా పేరు నవీన్ సార్.
2: నవీన్ గారు, ఒకసారి మా చెంక పేరు చెప్పండి.
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: యా, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరి ఈ రోజు ముచ్చట్లు ఏంటి మన దగ్గర నుంచి?
3: ఈ రోజు మెయిన్ అంటే తపాల దినోత్సవం సార్. ఈ రోజు తరాల దినోత్సవము, మళ్ళీ ఈ రోజు స్పెషల్ ఎగ్ డే కూడా ఉంది సార్. ప్రతి ఒక్కరు రోజు ఒక ఉడికించిన గుడ్డు తినాలని కోరుకుంటాం సార్. హెల్తీగా ఉంటారు ఏవైనా గానీ, వృద్ధులైనా పిల్లలైనా మధ్య వయస్కులైనా అందరూ ప్రతిరోజు ఒక గుడ్డు తినాలి సార్. ఒక్క గుడ్డు ఏం కాదు, మరీ విపరీతంగా తినదు కానీ ఒకటే సరిపోతాం సార్.
2: రోజుకి ఒకటి తినాలంటే మరి ఖర్చుతో కూడుకున్న పనే కదా.
3: అవునవును సార్.
2: శ్రోత ఫోన్ కాల్ కట్ అయిపోయింది. మరి తపాలా దినోత్సవం అలాగే ఎగ్ డే అనేది చెప్పారు వారు. మరి తపాలా దినోత్సవం ఎగ్ డే అనేది నిన్న రికార్డింగ్ లో జరిగిన కార్యక్రమం కాబట్టి ఇది అది నిన్నటికే అన్వయించుకోవాలి శ్రోతలంతా కూడాను. ఏది ఏమైనా కూడా

0: ఆకాశవాణి ద్వారా ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంగా ఉండేందుకు ఎగ్ తినాలి అనేసి తను తెలియజేసేందుకు ధన్యవాదాలు. వారి కోసం ఒక మంచి పాట వినిపిద్దాం.
1: వివాహ భోజనంబు

0: బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
2: నా పేరు అరుణ సార్, సుజాత నగర్ నుంచి.
1: అరుణ గారికి స్వాగతం పలుకుతుంది. ఒకసారి మా చెంక్ పేరు చెప్పండి, ఈ కార్యక్రమం పేరు చెప్పి మీరు ఏ విషయం చెప్తారో స్టార్ట్ చేయండి.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట్లు.
1: సూపర్, బాగా చెప్పారు. ముచ్చట్లు కాదు, ముచ్చటే.
2: ముచ్చటే చెప్తాం సార్.
1: చెప్పండి, ముచ్చటేంటి మరి?
2: ఏముంది సార్, బతుకమ్మ పండగ వచ్చింది కదా, అందరూ ఆడవాళ్ళందరూ మంచిగా సరదాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. బతుకమ్మ పండగ రేపటి నుంచి స్టార్ట్ గా సార్. ఇప్పుడు పూల కోసం పిల్లగాళ్ళు అటు ఇటు వెళ్తారు కదా సార్, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. లేకపోయినా వాటర్ అనేది ఉంటాయి కదా బాగానే, అందుకనే పూలకి వెళ్ళినప్పుడు కొంచెం తొందర పడకుండా పిల్లగాళ్ళు పూలు కోసుకొచ్చుకునేటట్టు చూసుకోవాలి సార్.
1: తొందర పడ్డము. ఇంకోటి ఏంటంటే, ఒకవైపు మంచు పడుతుంటుంది, వీళ్ళు పూలు కోస్తూ ఉంటారు, సర్పాలు ఉండొచ్చు.
2: అవును సార్,
1: జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, బతుకమ్మలు వేసే కొలను దగ్గర కూడా చాలా జాగ్రత్తగా దాన్ని నిమజ్జనం చేయాలి.
2: అయితే ఇంకోటి ఏమైందంటే సార్, పోయినసారి మా కాలనీ పిల్లలందరూ పూలకి వెళ్లారు సార్, ట్రాలీ వేసుకుని వెళ్లారు. ఆ ట్రాలీ ఏమైంది, కొంచెం చిన్న ట్రాలీ, పిల్లలు ఎక్కువైపోయారు, స్లిప్ అయింది సార్, కింద పడ్డారు పిల్లలందరూ. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఏం కాలేదు పిల్లలకి, మంచిగానే తిరిగి వచ్చారు. తర్వాత ఎప్పటికో ఎన్ని రోజులకో చెప్పారు, అదే దెబ్బలు తగిలేదని అయితే సార్, ప్రాబ్లమే కదా మాకి.
1: అవును కదా, మరి
2: వెళ్లేటప్పుడు పిల్లలు పూలకి వెళ్ళినా ఎటు వెళ్ళినా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తూ వెళ్ళారు సార్. అంతే, వాళ్ళు వెళ్తారు, ఏం జరిగిందో ఏమో అని ఒక్కోసారి మేము పనులకు వెళ్తాం, వాళ్ళు చెప్పకుండా చేయకుండా వెళ్తారు, అక్కడ ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. అందుకే పిల్లలు కూడా కొంచెం తల్లిదండ్రులకు చెప్పాలా, వాళ్ళ గురించి వీళ్ళు అర్థం చేసుకోవాలా అని చెప్తాను సార్.
1: ఓకే అండి అరుణ గారు, మరి ఆకాశవాణి ద్వారా చాలా చక్కటి విషయాలు మీరు మాట్లాడేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
2: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: గారు.
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: మాట్లాడుతున్నాను సార్. మా పేరు ఆశుతోష శర్మ అన్నారు సార్.
0: చెప్పండి.
1: రీసెంట్ గా పాలంచలో మ్యారేజ్ కి వెళ్ళాను సార్. అయితే అక్కడ మన క్యాటరింగ్ వాళ్ళు మాకు సప్లై చేస్తున్నారు. అందులో ఒక క్యాటరింగ్ అబ్బాయి, తనకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు, లెఫ్ట్ హ్యాండ్ తోనే వడ్డిస్తున్నారు. కొంతమంది తనని కొంచెం ఒక రకంగా చూస్తున్నారు. అంటే నేను మళ్ళీ కొంచెం గమనించి ఆ పిల్లగాడిని నా దగ్గర పిలిచి, లేదు అని ఇలా వేయకూడదు లెఫ్ట్ హ్యాండ్ తోటి అని చెప్పి, తనతోనే రైట్ హ్యాండ్ తో వేయాలి అన్నట్టు చెప్పాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ తనే, మేము ఇంకో ఒకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చారు. అదే క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు, తను దగ్గరకు వచ్చి గుర్తుపెట్టి మాట్లాడి, నమస్తే సార్ అని చెప్పి నాతో మాట్లాడి వెళ్ళారు. అదే నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు క్యాటరింగ్ తన అలవాటు వల్ల అలా అయ్యారు, ఒకళ్ళు చెప్పడం వల్ల తను మారిందని నేను అనుకుంటున్నాను సార్.
0: వెరీ గుడ్. అవును, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతి పని ఎడమ చేతితో చేస్తారు. మనం రైట్ హ్యాండ్ తో ఎంత ఈజీగా చేయగలుగుతామో వాళ్ళు ఎడమ చేతితో.

0: అంత ఈజీగా చేయగలరు. ఏ పనికైనా ఓకే గాని భోజనం వడ్డింపు దగ్గర మాత్రం ఎడమ చేయి వాడటంతో వడ్డిస్తే కూర్చునే వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది
1: ఇప్పుడు మనం ఇంట్లో మనం కూర్చొని తిన్నప్పుడు కూడా మన లెఫ్ట్ హ్యాండ్ తోనే భోజనం వడ్డించుకోవడం కూర వడ్డించుకోవడం చేస్తాం.
0: కుటుంబ సభ్యులు సమిష్టిగా ఒకేసారి తింటున్నప్పుడు ఒక చేత్తో వాళ్ళు రైట్ హ్యాండ్ తో తింటుంటారు కాబట్టి నెక్స్ట్ ఎక్స్ట్రా డిషెస్ వేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఎడమ చేయి వాడతాం. అది తప్పు లేదు. అబ్బాయి తినట్లేడు, వడ్డిస్తున్నాడు, కేవలం వడ్డిస్తున్నాడు కాబట్టి రైట్ హ్యాండ్ డిష్ పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ తో వేయడం అనేది అది పెద్ద సమస్య కాదు.
1: సమస్య కాదు, కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది చూసే వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.
0: అవును,
1: చూస్తున్నారు చాలా మంది, కానీ తనకి ఎవరు చెప్పట్లేదు, నేనే కొంచెం పక్కకి పిలిచి లేదని ఇట్లా వడ్డించకూడదు ఎప్పుడైనా కానీ అని అడిగి చెప్పిన తర్వాత తను మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత నాకు కలిసినప్పుడు ఆయనకు వచ్చి నమస్తే పెట్టి పలకరిస్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఒక మాట మనకు తెలిసిన విషయం మనం తనకు చెప్పడం వల్ల తను కొంచెం మారిండేమో అని నాకు అనిపించింది.
0: స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది అవుతుంది రైట్ హ్యాండ్ తో సర్వీస్ చేయడం, కానీ తర్వాత అలవాటు అయిపోతుంది అబ్బాయి కూడా. 10 మందిలో ఉన్నటువంటి కొన్ని విషయాలని చాలా సునిశ్చితంగా పరిశీలించాలి. అప్పుడే కాస్త మనం సమాజంలో రాణించగలము. చాలా చక్కటి విషయాన్ని అబ్బాయికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: హలో
1: హలో సార్, నమస్కార్.
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేశారమ్మా? చిలక రమాదేవి గారికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి. ఈ రోజు మరి ఆకాశవాణికి కాల్ చేశారు, పాటల పల్లకిలో శ్రోతల చెప్పండి, ఏం చెప్తారు?
1: మా ఊళ్ళో ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్సిడెంట్ జరిగి అబ్బాయి చనిపోయింది ఈ రోజు.
0: అయ్యయ్యో, ఎలాగా?
1: బండ్లు గుద్దుకున్నాయి, బైక్ గుద్దుకొని వాళ్ళకి హెల్మెంట్ పెట్టుకోకుండా వెళ్ళిండు. హెల్మెంట్ లేకపోవటంలో ప్రమాదం జరిగింది సార్.
0: అయ్యయ్యో,
1: ప్రతి వాళ్ళు హెల్మెంట్ పెట్టుకోవాలి కదా సార్. బయటకు వెళ్ళినప్పుడు హెల్మెంట్ పెట్టుకుంటే ప్రమాదం అనేది మనకి రాకుండా ఉంటది.
0: అవును,
1: హెల్మెంట్ పెట్టుకోకుండా బయటకు వెళ్తున్నారు, ఇట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇట్లా చనిపోకండి. వారం రోజులు కోమాలో పోయిండు, ఈ రోజే
0: చనిపోయిండు. యాక్సిడెంట్ జరిగింది
1: ఇక్కడ మా ఊరు దగ్గరనేనండి, ఇక్కడ మన పల్లెటూరులోనే.
0: ఓకే, ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే అయ్యో మనం ఇలా ఉండకూడదు అనుకుంటాము, తర్వాత రెండు రోజులు అయినాక ఆ విషయాన్ని మర్చిపోయేసి మళ్ళీ యథా ప్రకారం మనం ప్రయాణం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మినిమం స్పీడ్ లో వెళ్ళాలి, అంతేగాని బండికి ఇంత స్పీడ్ ఉంది మరి మాక్సిమం ఉంది దాంట్లో వెళ్ళిపోదాం అనుకోకుండా. దానివల్ల మనకి ఇబ్బంది, మన సహచరులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే అండి, మరి
1: వాళ్ళు హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళకోకుండా ఉండాలని కోరుకుంటున్నారు, అందరూ సేమంగా ఉండాలని.
0: ఓకే అండి, మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం పాట వినిపిస్తున్నాను, మీరు అండి.

0: మీరింతవరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, పి ఆనందరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, వారు మెచ్చే పాటలతో మీ ముందు ఉంటుంది మీ ఆకాశవాణి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన కాకతీయ ఫిలిమ్స్ వారి బతుకమ్మ చిత్రంలోని పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమాదేవి, శ్రీకాంత్, లెనిన్, గాయత్రి, తేలు విజయ. సాహిత్యం అందించారు గోరెట్టి వెంకన్న, అందేశ్రీ. సంగీతం టి ప్రభాకర్.

మీరు ఇంతవరకు ఏకచిత్ర గానం శీర్షికన కాకతీయ ఫిలిమ్స్ వారి బతుకమ్మ చిత్రంలోని పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమాదేవి, శ్రీకాంత్, లెనిన్, గాయత్రి, తేలు విజయ. సాహిత్య మంచి గారు గోరెడ్డి వెంకన్న, అందశ్రీ. సంగీతం సమకూర్చిన వారు టి ప్రభాకర్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం దేవి వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

అమ్మలగన్న అమ్మ, లక్ష్మీదేవివి నువ్వే, సరస్వతివి నువ్వే, పార్వతివి నువ్వే, ఈ సకల శక్తులు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం కూడా నువ్వే. అంతటి మహిమాన్విత నీకు ఉంది. ఈ దసరా శరన్నవరాత్రి రోజుల్లో దుర్గమ్మ తల్లి ఒక్కో రోజు ఒక్కో అవతార మహిమ చూపుతుంది. సర్వం నువ్వు ఒక్కటే కాని ఒక్కొక్క చోట ఒక్కో పేరు. అందుకే ఆమెను పెద్దమ్మ తల్లిగా చెబుతారు. ఈ జగత్తుకు ఆధారము ఆమె అని భావిస్తారు అందరు భక్తులు. ఈ శరన్నవరాత్రులు ఆమె తనలోని వివిధ రూపాలను చూపి భక్తులను కరుణిస్తుంది. ఆడపిల్లల నుంచి అమ్మమ్మల వరకు ప్రతి ఒక్కరిని గౌరవించి ఆదరించమని ఈ అవతారాల ద్వారా సూచిస్తుంది. ఆమె రక్షణలోనే నీకు బ్రతుకుందని చెబుతుంది. స్త్రీ శక్తికే నిదర్శనంగా నిలిచే ఆ తల్లి రూపాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రిపుర సుందరి. ఈ రోజున అమ్మవారు మూడు రూపాలలో కనిపిస్తుంది. ఒకటి కుమారి బాలా త్రిపుర సుందరి, రెండు యవ్వనవతి లలితా త్రిపుర సుందరి, మూడు వృద్ధ రూపం త్రిపుర భైరవి. బాల ఆనంద ప్రదాయిని, బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. మనస్సు బుద్ధి అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. నిత్య సంతోషమే. శ్రీచక్రంలో మొదటి దేవత కూడా బాల. కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ఉపాసకులు ముందు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. అలాగే ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరై నమః అని 108 సార్లు

0: మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల్లో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. ఈ దీక్ష చేయగలిగిన వాళ్ళు ఆ 9 రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి పూజావిధి నిర్వర్తించవచ్చు. లేదా ఏకభుక్తం అంటే పగలు పూజానంతరం భుజించడం, కానీ నక్తం అంటే రాత్రి భుజించడం గానీ చేయవచ్చు.
1: దేవీ పూజ ఇంట్లో చేసుకునేటప్పుడు ప్రత్యేక పూజా స్థలాన్ని కేటాయించాలి. పూజా గృహంలో కాని లేదా ఇంట్లో తూర్పు దిక్కుకి ఉండేలా చూసుకుని ఆ ప్రదేశాన్ని కడిగి పసుపు నీళ్లతో శుద్ధి చేసుకుని ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం 16 హస్తాల కొలమానంతో అంటే 7 హస్తాల వెడల్పు, 9 హస్తాల పొడుగు ఉండడం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో 1 హస్తం వెడల్పు, 4 హస్తాల పొడవు ఉండేలా వేదికను తయారు చేసుకుని పూలమాలలతో, మామిడాకులతో, తోరణాలతో అలంకరించుకోవాలి.
0: అమావాస్య రాత్రి ఉపవాసం ఉండి మరునాడు అంటే పాడ్యమి తేదీ రోజున వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవీమూర్తిని విద్యుక్తంగా ప్రతిష్ఠించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధ ఆయుధాలు ధరించి మహిషాసురుణ్ణి త్రిశూలంతో వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్ఠించి పూజించడం పరిపాటి. చతుర్భుజ ప్రతిమను కూడా ప్రతిష్ఠించవచ్చు. సింహవాహిని అయి ఉన్న దేవీమాత విగ్రహం నిండుగా కన్నుల పండుగగా చేస్తూ వెలిగిపోతుంది.

దుర్గామాత ప్రతిమ లేనట్లయితే ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనే నవార్ణ మంత్రాన్ని రాగి రేకు మీద లిఖించి ఆ యంత్రాన్ని కూడా పూజించవచ్చు. దేవీమాతల నుండి వాగ్దేవి ఐం శంభువనిత

0: పార్వతి హ్రీం, కామబీజం లక్ష్మీదేవి క్లీం, ముగ్గురు దేవేరులు ప్రకటితమై త్రిమూర్తులకు శక్తి ప్రదానం చేస్తూ సృష్టి స్థితి లయకారుణులై విలసిల్లుతున్నారు. అందుకే దేవీ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని రోజుకొక దేవీ అలంకరణలో పూజించడం జరుగుతుంది. దేవీ మందిరాల్లో ప్రతిరోజు దీక్ష గైకున్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. మూలా నక్షత్రంతో కూడిన రోజున సరస్వతీదేవి అలంకారంలో శ్వేతాంబరధారిణిగా వీణాపాణి అయి అమ్మవారు నేత్రపర్వం గావిస్తుంది. ఆ రోజున సరస్వతీ పూజ చేసి ఐంబీజోపాసన గావించడం వల్ల సర్వ విద్యలు కరతలామలకమవుతాయని ప్రసిద్ధి.
1: పాడ్యమి నాడు వేదోక్తంగా ప్రతిష్ఠించిన మూర్తి ముందు కలశంపై కొబ్బరికాయ ఉంచి నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోడశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవి సహస్రనామ పారాయణ, అష్టోత్తర శతనామావళి, త్రిశతి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే. పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు, వివిధ భక్ష్యాలు శక్తానుసారం సమర్పించాలి. బియ్యం పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం.

అసురనాశనానికై ఆవిర్భవించిన కాళీమాత ఉగ్రమూర్తిని శాంతపరచడానికి పశుబలి కావించడం సముచితమే అన్న అభిప్రాయం కొందరిదైనా, సాత్విక పూజా విధానమే భుక్తిముక్తిప్రదమైనది, అందరూ ఆచరించదగినది. పూజా విధి పూర్తయిన తర్వాత నవరాత్రులలో నృత్య గీతాలతో సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వర్తించడం కూడా ఆరాధనలో ఒక భాగమే. ఇక నవరాత్రుల దీక్షాకాలంలో దీక్ష తీసుకున్నవారు నేలపై సేనించడం, బ్రహ్మచర్యం పాటించటం విధిగా ఆచరించాల్సిన నియమాలు. నవరాత్రుల్లో దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి. దశమి నాడు శ్రీరాముడు రావణవధ కావించటం వల్ల ఆ రోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ది చెందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన రామలీలగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల విగ్రహాలను దహనం చేసి బాణసంచాలతో ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవడం పరిపాటి. ఇక ద్వాపరయుగంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా శమీవృక్షం మీద దాచిన దివ్యాస్త్రాలను పూజించి వాటితో కౌరవులను పరాజితులను చేసి కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని పొందాడు అర్జునుడు. ఆ విజయాన్ని పురస్కరించుకుని దశమి రోజు శమీవృక్షాన్ని పూజించటం, ఆ చెట్టు ఆకులు బంధుమిత్రులను కలుసుకుని పంచటం ఆనవాయితీగా వస్తోంది అనాదిగా.

దేవీమాత వివిధ హస్తాలతో దివ్యాయుధాలు ధరించి దుష్ట సంహారం కావించింది. మహామహిమాన్వితమైన దేవీ నవరాత్రి ఉత్సవాలలో దేవిని భక్తిశ్రద్దలతో పూజించడంతో పాటుగా ఆయుధాలను పూజించడం వల్ల కూడా విజయం ప్రాప్తిస్తుందన్న విశ్వాసం అనాది నుండి వస్తోంది. అందుకే నవరాత్రి చివరి మూడు రోజులైన అష్టమి, నవమి, దశమి తిథుల్లో ఒకరోజున వృత్తిపరంగా వాడే ఆయుధాలను, వాహనాలను పూజించడం జరుగుతోంది. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, నారదాది మునులు, ఊర్ధ్వలోకవాసులు తమ ప్రార్థనలతో ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించిన దేవీమాతకు ప్రణామాలు అర్పించారు. దేవీమాత మణిద్వీపవాసిని అయి వాళ్ల వైపు ప్రసన్నంగా చూసింది.

ఆరాన పడిపోయి తలమున కలైపోయి తల క్రిందులైపోయి చెడిపోయి నామమ్మ చేరదీయమ్మ. పాలిచ్చినావు కద పాలించవమ్మ, లాల పోషావు కద లాలించవమ్మ. అభయహస్తమునిచ్చి ఆదుకోవమ్మా, జగమంత నీ దయా కిరణములు వర్షించి జనులందరితో

పండించవమ్మా, మమ్ము ధన్యులను చేసి మన్నించవమ్మా, అందరొకటే అనే జ్ఞానమీయమ్మా. అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో నిండి నమ్మి కొలిచిన వారి గుండె గుడిలో ఉండి ఇహపరమ్ములనిచ్చి

0: హే జగన్మాత, రంభాసురుని పుత్రుడు మహిషాసురుడు బ్రహ్మ వల్ల స్త్రీ చేత తప్ప ఇతరులెవరి వల్ల మరణం రాకుండా వరం పొంది ఆ వర ప్రభావంతో మూడు లోకాలను తన వశం చేసుకుని నిరంకుశంగా సాధహింస చేస్తూ పాలన సాగిస్తున్నాడు. అతడిని వధించి లోకాలకు శాంతి చేకూర్చు మాత అంటూ ప్రార్థించారు.
1: దేవతలారా, విచారించకండి. ఆ మహిషాసురుని, దురాత్ములైన అతని అనుచరులను హతమార్చి అధర్మం అంతరించేలా చేస్తాను అంటూ కరుణార్ద్ర వీక్షణలతో వాళ్లకు ధైర్యం చెప్పి అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా 18 భుజాలతో సింహవాహనారూఢురాలై గగనతలాన నిలిచింది దేవి. తనలోనే దేవతలందరి శక్తులు, తేజం విలీనమైనాయి. శంకరుని తేజం దేవి ముఖపంకజాన్ని చేరింది. శ్వేతపద్మంలా ప్రకాశించింది ముఖమండలం. నల్లనైన కేశపాశంలో యముని తేజం నిక్షిప్తమై యమపాశంలా కూచరించింది. దేవి మూడు నేత్రాలు అగ్నిజ్వాలలు విరచిమ్ముతున్నాయి అగ్నితేజంతో. వాయుతేజం శ్రవణలలో, సంధ్యాతేజం కనుబొమ్మలలో ఒదిగాయి. నాసికలో కుబేరుని తేజం విలసిల్లగా సూర్యుని తేజంతో అధరం విప్పారింది. ప్రజాపతి తేజం

0: దంతపంక్తిలో, మహావిష్ణువు తేజం బాహువులలో కేంద్రీకృతమయ్యాయి. చంద్రుని తేజం వక్షస్థలంలో, ఇంద్రుని తేజం నడుములో, పృథ్వీ తేజం ఊరువులలో నిక్షిప్తమైంది. ఆయా దివ్య తేజస్సులు దేవీమాత అవయవాలను చేరడంతో కోటి విద్యుల్లతల కాంతితో దేవిదేహం ప్రకాశించింది.
1: సర్వాభరణ భూషితయే నిలిచిన దేవీ బాహువులలో వరుసగా మహావిష్ణువు చక్రం, శంకరుని త్రిశూలం, వరుణుని శంఖం, అగ్ని యొక్క శతగ్ని సంకాసమనే శక్తి, వాయుదేవుని అక్షయ తూణీరాలు, ధనువు, ఇంద్రుని వజ్రాయుధం, యముని దండం, విశ్వకర్మ పరశువు, ఖడ్గం, ముసలం, గద, పరిఘ, భుసుండి, శిరము, పాశం, చాపం, అంకుశం ఇలా వివిధ ఆయుధాలను ధరించి సింహవాహిని అయి మహిషాసురమర్థిని మహిప్యతీపుర బాహ్యంలో నిలిచి భయంకరంగా శంఖం పూరించింది. ఆ నాదానికి దిక్కులు పిక్కటిల్లాయి. భూమి కంపించింది. పర్వతాలు గడగడలాడాయి. సముద్రంలో తరంగాలు ఒవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రళయ వాయువులు భీకరంగా వీచిసాగాయి.

0: దేవీమాత శంఖనాదానికి అదిరిపడి ఆశ్చర్యంతో కారణం తెలుసుకురమ్మని పంపాడు మహిషాసురుడు తన అనుచరులను. వాళ్లు తెచ్చిన వార్త మరింత ఆశ్చర్యచకితుణ్ణి చేసింది మహిషాసురుణ్ణి. ఎవరో దివ్యాంగన అష్టాదశి భుజాలలో వివిధ ఆయుధాలు ధరించి సింహంపై ఆసీనురాలై తనతో యుద్ధాన్ని కోరుతుందట. ఈ మహిషాసురుడు మాయాయుద్ధ ప్రవీణుడని, త్రిమూర్తులు దేవతలు కూడా తన ధాటికి తాళలేకపోయారని తెలియక అంతటి సాహసం చేసి ఉంటుంది. ఆమె బలశౌర్యాలు ఏపాటివో తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ముందుగా తన సేనాధిపతులైన భష్కల, దుర్ముఖులను ఆమెను జయించి తీసుకురావలసిందిగా ఆజ్ఞ ఇచ్చి పంపాడు మహిషాసురుడు.
1: భష్కల, దుర్ముఖులు, ఆ పైన అసిలోమ, బిడాలాడ్యులు, శిక్షిత, తామ్రాక్షుల వంటి ఉగ్ర దానవులందరూ ఆమెను జయించవచ్చి దేవి చేతుల్లో చిత్తుగా ఓడి మరణించారు. చివరికి మహిషాసురుడు కథనానికి కదలక తప్పలేదు. దేవీమాత విశ్వమోహన రూపంతో కానవచ్చింది మహిషాసురుని కన్నులకు. ఆ సౌందర్యాన్ని చూస్తూ వివసుడై తనని వివాహం చేసుకుని అసుర సామ్రాజ్య రాణివై సుఖించమని వేడుకుంటాడు దేవిని మహిషాసురుడు. అతని మాటలకు పక్కున నవ్వి, దానవుడా, రూపం లేని నేను నీకోసం ఈ రూపుదాల్చి రావడం దేవతలను రక్షించడానికే సుమా. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే దేవ మర్త్యలోకాలను విడిచి పాతాళానికి వెళ్లి సుఖించు, కాని పక్షంలో యుద్ధానికి సిద్ధపడు, మూర్ఖ ప్రలాపాలు మాని అంటూ శంఖం పూరించింది దేవి. మహిషాసురుడు మాయను ఆశ్రయించి జంతురూపాలు ధరిస్తూ యుద్ధం సాగించాడు. కొంతసేపు లీలగా అతనితో పోరాడి సూటిగా త్రిశూలంతో వక్షస్థలాన్ని చీల్చి యమసదనానికి పంపివేసినది దేవి.
2: మహిషాసురుడి మరణంతో లోకాలు శాంతించాయి. దేవతలు ఆనందంతో పుష్పవృష్టి కురిపించి మహిషాసుర మర్దినికి జయము జయము అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. వాళ్ల వైపు ప్రసన్నంగా చూస్తూ అంతర్ధానమైంది దేవి.

0: మహిషాసుర మర్దిని చరతం శరణ్ నవరాత్రులలో పఠించడం వల్ల దుర్గామాత అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. రోజు వీలు కాకపోయినా శరణ్ నవరాత్రుల పర్వదినాలలో దేవీ మహత్యాన్ని వివరించే దేవీ భాగవత పారాయణ అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.
1: నవ అంటే నూతనమైన, రాత్రులంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి. కనుక ఆశ్వేజమాసం శుక్ల పాడ్యమి మొదలు 9 రోజులు దేవీమాతను విశేష పూజలతో అర్చించడం వల్ల వచ్చే పుణ్యఫలం సంవత్సర కాలంలో ఆర్జించే పుణ్యఫలానికి సమానమని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ 9 రోజుల్లో అష్టమి నాడు మహిషాసురుని వధించడమేగాక శుంభనిశుంభులు, చెండముండులు, రక్తబీజుడు, దుర్గమాసురుడు మొదలైన ఉగ్ర దానవులెందరినో వధించి లోకాలలో శాంతిభద్రతలు, ధర్మం సుస్థిరం గావించింది దేవీమాత. అందుకే ఆ జగదంబ అనుగ్రహం సిద్ధించడానికి ఈతిబాధలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా ఉండడానికి, శరద్వంత ఋతువుల్లో అనారోగ్యాలకు గురికాకుండా ఉండడానికి భూలోకంలో కృతయుగం నుండి నేటి వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఎంతో భక్తిశ్రద్దలతో దేవిని ఆరాధించడం జరుగుతోంది.

0: మీరు ఇంతవరకు దేవి వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మానసిక ఆరోగ్యం గురించి సైకాలజిస్ట్ డాక్టర్ వీరభద్రం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత.
1: మంచి ఆరోగ్యానికి మానసిక ప్రశాంతత ఎంతవరకు అవసరమనే విషయాలు మనం తెలుసుకుందాం. మన ముందున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ జి వీరభద్రం గారు. నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అంటే మానసిక ప్రశాంతత ఎంతవరకు అవసరమంటారు?
2: ఆరోగ్యము రెండు రకాలు మేడం, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము. ప్రజలలో శారీరక ఆరోగ్యం పైన చక్కటి అవగాహన ఉంది, కానీ మానసిక ఆరోగ్యం పైన అంత అవగాహన లేదు. ఇప్పుడు మీరు అన్నారు మానసిక ప్రశాంతత ఉంటే బాగుంటుంది, ఆ మానసిక ప్రశాంతత వల్ల ఏమిటి, ఉపయోగం ఏమిటి అని. మానసిక ప్రశాంతత ఉంటే మనిషి అన్ని విషయాల్లో విజయం సాధిస్తాడు. బ్రెయిన్ అంటే మెదడు ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ మెదడు పనిచేయనటువంటి, అనగా సైకియాట్రిక్ సమస్యలు వచ్చి మ్యాడ్నెస్ పిచ్చి అనేది అంటారు, స్క్రిజోఫ్రెనియా అంటారు, అటువంటి వారు తప్ప మిగతా వారంతా కూడా మెదడుని చక్కగా ఆరోగ్యంగా ఉపయోగించుకుంటూ అభివృద్ధి సాధించవచ్చు, సక్సెస్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండవచ్చు. కనుక ఆ మెదడును ఉపయోగించుకునే విధానం, మన బిహేవియర్ని సరిదిద్దుకునే విధానం మానసిక ప్రశాంతత పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చూడండి, మనం తొందరలో ఉన్నాము, లేదా కోపంలో ఉన్నాము, ఇతరులతో మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది, కాస్త ప్రశాంతంగా ఉన్నాము ఒక రకంగా ఉంటుంది. అలాగే మనం సక్సెస్ సాధించాం, విజయంలో ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, అప్పుడు మనం వ్యవహరించే విధానం ఒక రకంగా ఉంటుంది. ఓడిపోయి ఉన్నాం, పరాజయం పాలై ఉన్నాము, అప్పుడు ఇతరులతో వ్యవహరించే విధానం ఒక రకంగా ఉంటుంది. అంటే మన యొక్క మానసిక స్థితి మన యొక్క ప్రవర్తన పైన దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది.
1: మంచిదండి. అసలు ఆరోగ్యానికి మానసిక ప్రశాంతత అవసరమన్న సంగతి కొంతమందికి తెలియడం లేదు.
2: అవును,
1: మరి అటువంటి వారి విషయంలో మీరేమంటారండి?
2: తెలుసుకోవాలి మేడం. కారణం ఏమిటంటే మన యొక్క ప్రవర్తన మన జీవితాన్ని శాసిస్తుంది అని తెలుసుకున్నప్పుడు, ఆ ప్రవర్తనకి మానసిక ప్రశాంతత కారణం అని ఇప్పుడు అనుకున్నాం కదా, కాబట్టి ఆ మానసిక ప్రశాంతత కావాలి. ఎవరెవరికి అంటే విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల దాకా, చిన్న పిల్లలు, ప్రైమరీ స్కూల్ కు వెళ్లే పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళు విద్యను చక్కగా నేర్చుకుంటారు, తోటి పిల్లలతో మంచిగా ఉంటారు, గురువుల్ని గౌరవిస్తారు. అదే విధంగా వృద్ధుల దాకా వచ్చినట్లయితే, అంటే ఈ మధ్య అందరికీ కావాలన్న ఉద్దేశ్యం, వృద్ధుల వరకు వచ్చినట్లయితే వారు ఆ సమయంలో కూడా ప్రశాంతంగా ఉంటారు, వారి అనుభవాలని కుటుంబ సభ్యులకి కావలసిన వారికి పంచుతుంటారు, ఆ జీవితాన్ని వారు అర్థం చేసుకుని సంతోషంగా జీవిస్తారు. ఆ విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా మానసిక ప్రశాంతత, మానసిక ఆరోగ్యం అవసరం మేడం.
1: అసలు ప్రశాంతత కోల్పోవడానికి కారణం ఏమంటారు?
2: మంచి ప్రశ్న మేడం. మానసిక ప్రశాంతత కోల్పోవడానికి కారణాలు ఏమిటి?

ఏంటంటే సర్దుబాటు లేకపోవడం, అంటే అడ్జస్ట్మెంట్ అనమాట. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ అంటారు. జీవితం అంటే సర్దుకుపోతూ ముందుకు వెళ్తాం విజయవంతంగా. ఆ సర్దుబాటు లేకపోవడం.

0: లేక మానసిక ఆరోగ్యం పోతుంది అనుకున్నప్పుడు దేని వల్ల అని మనం ఆలోచించాలి. అలా ఆలోచించడానికి మనకు మనం మన కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు సహకరించవచ్చు. ఒకవేళ వాళ్ళ పరిధి దాటినప్పుడు సైకాలజిస్ట్ ని సంప్రదించాలి. సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ కౌన్సిలింగ్ వల్ల కూడా ఉపయోగం లేకపోతే, ఒకవేళ అవికిన సైకోటిక్ సమస్యలు అయితే అప్పుడు సైకియాట్రిస్ట్ ని సంప్రదించాలి. అప్పుడు వారు మందులు ఇస్తారు. ఈ విధంగా ఎవరి పరిధిలో వారు పనిచేసినట్లయితే, వారి యొక్క సేవలు తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది, విజయవంతంగా జీవించడం కుదురుతుంది.
1: ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా అండి, ఈ సెల్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు సెల్ ఫోన్స్, ఎవరు ఫోన్ వాళ్ళు చూసుకుంటూ చాలా బిజీగా ఉంటున్నారు. ఈ సెల్ ఫోన్స్ వలన తల్లిదండ్రులకు పిల్లలకు, భర్త భార్య మధ్య కూడా సరైనటువంటి కుటుంబ సంబంధాలు కూడా సరిగ్గా లేవనిపిస్తుందండి. ఇటువంటి వారికి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారండి?
0: చాలా చక్కటి ప్రశ్న మీరు ఇచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం ఇది, ఈ ఫోన్ ప్రాబ్లం. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది మనకు. అప్పుడు విద్యార్థులకు మనమే సెల్ ఫోన్స్ ఇచ్చాం. ఆ సెల్ ఫోన్స్ ద్వారా విద్య కొంత నేర్చుకున్నారు కాదంటం లేదు, దాంతో పాటు గేమ్స్, సినిమాలు, ఇతరత్ర అంతా కూడా సెల్ ఫోన్ కి ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకున్నారు. దానివల్ల ఒకటి, మీరు అన్నటువంటి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక సెల్ ఫోన్ ఉండటం వల్ల వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోయింది మేడం. ఇంతకు ముందు చక్కగా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకరొక గదిలో ఉండి సెల్ ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేసుకునే స్థితి వచ్చింది. ఇది కమ్యూనికేషన్ పరంగా. ఇక ఆరోగ్య పరంగా నోమోఫోబియా అంటే సెల్ కి అడిక్ట్ అవటం, సెల్ ఫోన్ లేకుండా ఉండలేని స్థితి వచ్చేసింది.
1: అవునండి,
0: ఇది మానసిక సమస్య. ఇప్పుడు మా కౌన్సిలింగ్ సెంటర్ లో కూడా దీనికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి ఈ సెల్ ఫోన్ వల్ల మానసిక ప్రశాంతత బాగా దెబ్బతింటుంది.
1: సెల్ ఫోన్ కు అడిక్ట్ అయిన పిల్లలకు మీరు కౌన్సిలింగ్ ఇచ్చాము అంటున్నారు కదండి, ఇచ్చిన తర్వాత సెల్ ఫోన్ చూడటం మానేశారండి?
0: తప్పకుండా మేడం. సెల్ ఫోన్ నోమోఫోబియా అంటారు, సెల్ ఫోన్ అడిక్షన్ ని. దానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, సైకోథెరపీ, కాగ్నిటివ్ థెరపీ, ఎన్ఎల్పి. ఈ టెక్నిక్స్ ద్వారా మేము ఆ వచ్చినటువంటి విద్యార్థికి కౌన్సిలింగ్ ఇస్తే ఇక మళ్ళీ సెల్ ఫోన్ ముట్టుకోడు.
1: ఏ విధంగా ఇస్తారండి, ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పండి.
0: ఏ విధంగా అంటే, ఒకటి కాగ్నిషన్ లో అంటే వారి ఆలోచనలు మార్చడంలో సెల్ ఫోన్ వాడటం వల్ల ఏం కోల్పోతున్నారో బ్రెయిన్ కి తెలియజేస్తాం. రెండవది ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. దీని ద్వారా వారి బ్రెయిన్ లో సెల్ ఫోన్ మీద చాలా ఎఫెక్షన్ ఉంటుంది, దాన్ని డైల్యూట్ చేస్తాం. ఇలా చేయటం వల్ల సెల్ ఫోన్ మీద ఎవర్షన్ పెరుగుతుంది. సెల్ ఫోన్ లేకుండా నేను ఉండలేను, బ్రతకలేను అని ప్రొద్దుటి నుండి రాత్రి 12 గంటల దాకా సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని ఉండే విద్యార్థి ఈ కౌన్సిలింగ్ తర్వాత సెల్ ఫోన్ మనలాగే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకునే విధంగా చేస్తాం. 16-18 గంటలు సెల్ ఫోన్ వాడే విద్యార్థిని కూడా సెల్ ఫోన్ పక్కన పెట్టేటట్టుగా చేశానమ్మా.
1: ఒకవేళ వాళ్ళు సెల్ ఫోన్ చూడటం మానేయలేదనుకోండి, ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు?
0: సెల్ ఫోన్ చూడటం మానేయకపోతే వాళ్ళు సెల్ ఫోన్ ఉన్నట్టుగానే భావిస్తూ సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఇరిటేషన్ గురవుతారు, విపరీతమైన కోపానికి గురవుతారు. వాళ్ళు కంట్రోల్ చేసుకునేటువంటి స్థితిలో తన్ను తాను వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రవర్తిస్తారు. అడ్డు వచ్చిన వాళ్ళని వద్దు అన్నటువంటి వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడతారు. అటువంటి మార్పు వస్తుందన్నమాట. సెల్ ఫోన్ అడిక్షన్ ఇస్ వెరీ డేంజరస్ అడిక్షన్ స్టూడెంట్స్. ఇంతకుముందు డ్రగ్స్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్ అన్నాం చూసామమ్మా, ఇప్పుడు సెల్ ఫోన్ అడిక్షన్ స్టూడెంట్స్ కు చాలా ప్రమాదకరమైనటువంటి మానసిక సమస్యగా పరిణమించింది.
1: అంతేకాదండి, సెల్ఫీ తీసుకోవడం కోసము ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఈ సెల్ఫీలు తీసుకునే వారికి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారండి?
0: ఇప్పుడు మీరన్నట్టుగా ట్రైన్ దగ్గర సెల్ ఫోన్ తీసుకోవటము, రివర్ దగ్గర సెల్ ఫోన్ తీసుకోవటము, వరదలు వచ్చిన బ్రిడ్జిల దగ్గర సెల్ ఫోన్ తీసుకోవటము మనం చూస్తూ ఉంటాం. ఈ సెల్ ఫోన్ తీసుకునేటువంటి క్రమంలో ఫోకసింగ్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా, ఏకాగ్రత అంతా సెల్ ఫోన్ మీద, సీనరీ మీద ఉంటుంది. కానీ జరగబోయే ప్రమాదం మీద ఉంటుంది. ఉండదు. సెల్ ఫోన్ లో ఒక చిత్రాన్ని బంధిస్తే ఒక మెమరబుల్ మూమెంట్ గా ఉంటుంది. అయితే ఆ క్రమంలో ఏమన్నా ఎవరు పాటుగా ఉంటే ఒక

0: అందమైన విలువైన జీవితం కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి అలా చేయరాదు. మీరు ఆస్వాదించండి ప్రకృతిని, కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్వాదించండి అని సలహా ఇస్తున్నాను.
1: ఇప్పుడు మీ కౌన్సిలింగ్ సెంటర్ కండి, చాలా వరకు ప్రశాంతత కోల్పోయిన వారే వస్తూ ఉంటారు. ఎక్కువ ఎటువంటి సమస్యలతో మీ దగ్గరకు రావటం మీరు గమనించారు?
0: మా దగ్గరికి అన్ని వయసుల వారు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. ఉదాహరణకు విద్యార్థులు వస్తుంటారు, భార్యాభర్తలు వస్తుంటారు, వృద్ధులు వస్తుంటారు, బిజినెస్ పర్సన్స్ వస్తుంటారు, అధికారులు వస్తుంటారు. దేనికి వస్తుంటారంటే, విద్యార్థులేమో చదువు బుద్ధి కావటం లేదు అని కొంతమంది, ఏకాగ్రత కుదరటం లేదు అని కొంతమంది, ఈ సెల్ ఫోన్ ప్రాబ్లం వల్ల కొంతమంది, కష్టము నాకు ఇంగ్లీష్ కష్టము లేక మ్యాథ్స్ కష్టము లేక మరొక సబ్జెక్ట్ కష్టం అని ఒక కష్టం హార్డ్ సబ్జెక్ట్ అనే భావంతో కొందరు వస్తూ ఉంటారు. కొందరేమో పరీక్ష అంటే భయం అన్నట్టుగా, కొందరు స్కూల్ కు వెళ్లాలంటే భయం అని కొన్ని కేసులు వచ్చాయమ్మా. ఇది స్టూడెంట్స్ అన్నమాట. ఇక కొందరేమో ఇతర రాష్ట్రాల్లో జాయిన్ అవుతారు, అక్కడికి వెళ్లిన తర్వాత ఉండలేక వచ్చేస్తూ ఉంటారు భయంతో. అలాంటి వారు స్టూడెంట్స్ అమ్మా. ఇక పెద్దవాళ్ళు ఏమిటంటే, భార్యాభర్తలు ఇంతకు ముందు లాగా అన్యోన్యత ఆప్యాయత లేదమ్మా కుటుంబాల్లో, తగ్గిపోయింది.
1: ఎందుకంటారు?
0: మంచి మాట, మంచి ప్రశ్న. ఎందుకు అంటే స్పీడ్ అమ్మా, వేగమైంది జీవితం, వేగవంతమైంది, కోరికలు అధికమైనాయి, పోలికలు ఎక్కువైపోయినాయి. ఒకరితో కంపేర్ చేసుకుని మన జీవితంలో అది సాధించాలంటే పరిగెత్తాలని కుటుంబాన్ని సైతం మర్చిపోయి మానవుడు ఈరోజు పరిగెత్తుతున్నాడు.
1: ఇప్పుడు ఇది కూడా ప్రశాంతత కోల్పోవడానికి ఒక కారణం అంటారా?
0: ఖచ్చితంగా, ఖచ్చితంగా. దాని వల్ల వాళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది. అర్థం చేసుకోవటం అని అంటా చూసారా, అది లోపిస్తుంది. అందువల్ల ఏదో తెలియనటువంటి అశాంతి ప్రారంభమవుతుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య. దానివల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో తెలిసిన వాళ్ళు, అందరికీ కౌన్సిలింగ్ తీసుకోవాలి, సైకాలజీ కౌన్సిలింగ్ అని తెలియదమ్మా, తెలిసిన వాళ్ళు వారి సజెస్ట్ చేస్తే, సలహా ఇస్తే వస్తున్నారు. వారికి చక్కగా మళ్ళీ అన్యోన్యత, చక్కటి భావన, అర్థం చేసుకోవటం, ఆప్యాయత, అవన్నీ కూడా సైకాలజీ కౌన్సిలింగ్ వల్ల ఏర్పడుతున్నాయి. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. ఇది భార్యాభర్తలం. అలాగే అధికారులు వస్తున్నారు మా దగ్గరికి, వాళ్ళు ఒత్తిడి సమస్యతో వస్తున్నారు.
1: పని ఒత్తిడి.
0: ఇవాళన్నీ కూడా టార్గెట్లు అయిపోయినాయి అమ్మా, ప్రెషర్ అన్నమాట ఆ ఒత్తిడి. రెండవది ఏమిటంటే స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్, వాళ్ళ కింద సబార్డినేట్స్ తో మాట్లాడటము, గైడ్ చేయటము, దానికోసం కూడా మాట్లాడటం కోసం కూడా అది నేర్చుకోవటానికి కొందరు వస్తున్నారు. అట్లా అధికారులు వస్తున్నారు. కొందరు వ్యాపారస్తులు సక్సెస్ కౌన్సిలింగ్ అమ్మా, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? సైకాలజిస్ట్ కి బిజినెస్ తెలియదు, బట్ బ్రెయిన్ ని ఎలా వాడాలో తెలుసు అని చెప్తాడనమాట, దానికి వస్తున్నారు. అట్లా వృద్ధులు ఏమిటంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం, ఏజ్ గ్యాప్ ప్రాబ్లం, ఇంట్లో వాళ్ళకు విలువ లేదు అని ఫీల్ అవుతున్నారు, మా మాటకు లెక్క లేకపోయింది ఇంట్లో అని ఫీల్ అవుతున్నారు. అలా వాళ్ళు కూడా శారీరకమైనటువంటి అనారోగ్యాలతో ఉంటూ మానసికంగా గుర్తింపు లేదనే ఒక భావనకి గురి అవుతున్నటువంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు కూడా ఎలా అర్థం చేసుకోవాలి, లైఫ్ లో ఏ స్టేజ్ లో ఎలా ఉండాలి అని చక్కగా వివరిస్తామమ్మా.
1: వయసు అయిపోయింది కాబట్టి మేము సంపాదించలేకపోతున్నాము, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారనేటటువంటి భావన వృద్ధులకు బాగా కలుగుతుందండి. ఇప్పుడు మీ దగ్గరకు ఎక్కువగా మానసిక సమస్యలతో ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, వారిలో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఎవరు?
0: ఎవరు అంటే అందరూ బాధపడుతూ ఉన్నారమ్మా. వీళ్ళు స్త్రీలు ఎక్కువ బాధపడుతున్నారు, పురుషులు ఎక్కువ, పిల్లలు, పెద్దలు అన్నట్టుగా లేదు, అందరికి సమస్యలు వస్తున్నాయి. కారణం ఏమిటంటే అందరూ లైఫ్ లో లీడ్ చేయడానికి బ్రెయిన్ చాలా ఉపయోగకరంగా ముఖ్యమైనది ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో, కాంటెంపరీ పీరియడ్ లో ఈ ఒత్తిడి, పోటీ, విద్యార్థులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ బ్రెయిన్ పవర్ ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోవటం, తద్వారా అందరికి కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కొందరేమో సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతున్నారు, కొందరేమో కన్సల్ట్ కావట్లేదు, అది డిఫరెన్స్ ఉంది తప్ప చాలా వరకు మాత్రం వస్తున్నారమ్మా. మేము కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి ఒక 10 సంవత్సరాలు దాటింది. ప్రారంభంలో కౌన్సిలింగ్ రావాలంటే పిచ్చా మాకు అనుకుంటారేమో, మెంటలా అని అనుకుంటారేమో అని కాస్త హెసిటేట్ చేసేది
1: తెలియక.
0: ఇప్పుడు అలా లేదమ్మా, చక్కగా వస్తున్నారు. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, మేము కౌన్సిలింగ్ వెళ్తున్నాము అని. ఆ మార్పు వచ్చింది. చక్కగా అందరూ కూడా కౌన్సిలింగ్ తీసుకుంటున్నారమ్మా, ఇతరులకు కూడా సూచిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక్కొక్క జీవితానికి సంతోషాన్ని ఇచ్చిన హ్యాపీనెస్ మాకు కూడా ఉంటుంది.
1: అంటే ఒక మెంటల్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ కు వెళ్తారనే ఫీలింగ్ ఒకప్పుడు ఉండేది.

0: కానీ ఇప్పుడు అలా కాదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఒక ప్రశాంతత కోసము కౌన్సిలింగ్ కు వెళ్ళాలి అని ప్రజల్లో అవగాహన కలుగుతుంది. ప్రశాంతత అనేది కోల్పోకుండా ఉండాలి అంటే అన్ని తరగతుల వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ఏం చేయాలంటారు?
1: ఏం చేయాలంటే అమ్మా, మన పని మనం మనస్ఫూర్తిగా చేయాలమ్మా, మనకు చేతనేంత వరకు. రెండవది కోరికలు అదుపులో పెట్టుకోవాలమ్మా. డిజర్వ్ అండ్ డిజైర్ అన్నారు, అంటే మీ అర్హతను బట్టి మీ కోరిక పెట్టుకోండి. తర్వాత ప్లాన్ చేయండి, కృషి చెయ్యండి, విజయం సాధించండి. ఒకవేళ విజయం కలగకపోతే అపజయం ఎందుకు కలిగిందో ఆలోచన చెయ్యండి, దాన్ని అధిగమించండి, ప్రయత్నించండి, విజయం సాధించండి. ఒక పాయింట్ ఏమ్మా. రెండవది మానవ సంబంధాలు మంచిగా కలిగి ఉండండి. ఇంట్లో కానీ, సమాజంలో కానీ, ఆఫీసులో కానీ, మీరు ఎక్కడున్నా సరే చక్కగా తోటి వారిని గౌరవిస్తూ వారిని ఇబ్బంది పెడకుండా, వారు మనకి ఇబ్బంది పెడితే మనం ఎప్పుడు ఇబ్బంది పడతాము అలాంటి ఇబ్బంది వారికి కలగకూడదు. ఏం చేస్తే మనకి ఇబ్బందో అది మరొకరికి చేయకుండా చక్కగా మానవత్వాన్ని కలిగి ఉండి చక్కటి మానవ సంబంధాలతో వెళితే ఒత్తిడి ఉండదమ్మా. మూడవ పాయింట్ ఏమిటంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఉత్సాహాన్ని కోల్పోకూడదు. విద్యార్థి చదువు మీద ఉత్సాహంతో, ఒక గృహిణి ఇంట్లో ఉత్సాహంగా పనిచేయటం, ఒక అధికారి ఆఫీసులో, ఇట్లా ఎవరికి వారు ఉత్సాహంగా పనిచేయాలి. మెకానికల్ గా ఏమిట్రా బాబు ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా భారంగా పనిచేస్తే అది తెలియని ఒత్తిడిని కలగజేస్తుంది, ఆ పని మీద ఇంట్రెస్ట్ ని తగ్గిస్తుంది, తర్వాత జీవితం మీద ఇంట్రెస్ట్ ని తగ్గిస్తుంది, బోర్గా ఉంటుంది లైఫ్ అని కౌన్సిలింగ్ వస్తుంటారు మా దగ్గరికి. అలా చేయకుండా ఉండాలమ్మా. అప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది, అన్నిటికీ మించి మొఖాన చిరునవ్వు ఉంటుంది.
0: అంటే ఏ పని చేసినా బాధ్యతగా చేయాలి కానీ భారం అనుకోకూడదు అంటారు.
1: అంతే అంతే, సంతోషంగా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మీతోటి ఇలాగా, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు అలాగా, అలా చేస్తే ఎవరి పని వారు. ఒక మాట చెప్పాలి మీకు, ఒక పని ఇంట్రెస్ట్ గా ఉండదు కానీ ఇంట్రెస్ట్ కలగ చేసుకోవాలి. కలగ చేసుకోవటం వల్ల మనకే లాభం అనమాట. ఆ పని చెప్పిన వారికో ఎవరి కోసం పనిచేస్తున్న వారికి కాదు, పనిచేసే మనకే లాభం. ఎందుకంటే సంతోషంగా చేస్తాం కాబట్టి. సంతోషంగా చేసినప్పుడు ఒత్తిడి ఉండదు, సంతోషంగా చేసినప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, సంతోషంగా చేసినప్పుడు అలసట ఉండదు. కాబట్టి ఆ విధంగా చెయ్యాలని మేము కౌన్సిలింగ్ లో చెప్తూ ఉంటామమ్మా.
0: ఒక కుటుంబ వ్యవస్థ అనేది ప్రతిదానికి పునాది లాంటిది. ఇప్పుడు పిల్లలకండి తల్లిదండ్రులు మొదటి గురువు, మరి తల్లిదండ్రులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారండి?
1: పేరెంటింగ్ అంటారమ్మది. పేరెంటింగ్ ఎప్పుడు కూడా పిల్లలకు ఒకటి ఒత్తిడి లేకుండా చూడాలి, రెండేమో వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టుగా చూడాలి, మూడేమో వాళ్ళు బాధ్యతగా ఉండేటట్టుగా చూడాలి, నాలుగవది ఏమిటంటే వాళ్లకు దురలవాట్లు లేకుండా చూడాలి. దురలవాట్లతో పాటు మనిషికి ఈర్ష్యలు, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా మనకు హాని చేసేటటువంటివి, అవి పిల్లల్లో లేకుండా చూడాలి. తర్వాత సహాయం చేసే గుణాన్ని పెంచాలి. తర్వాత ఓర్పుని నేర్పాలి, క్షమాగుణం నేర్పాలి. ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఆ తాతయ్యలు, అమ్మమ్మలు, ముత్తాతలు మరియు తల్లిదండ్రులు చేయవలసిన పని, ఇంట్లో పెద్దవాళ్ళు చేయవలసిన పని. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఆరోగ్యకరమైన ఒక కుటుంబం ఏర్పడుతుంది, దీని ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, ఈ స్పీడ్ లో తల్లిదండ్రులు కొంత మిస్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు, తద్వారా పిల్లలు నేర్చుకోకుండా అవుతున్నారు. రేపొద్దున ఈ పిల్లలే మళ్ళీ వీళ్ళకి ఇబ్బందికారకంగా తయారవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హెల్పింగ్ నేచర్ నేర్పారనుకోండి పిల్లలకి, ఈ నేచర్ ఆ విద్యార్థికి, ఆ అబ్బాయికి, ఆ అమ్మాయికి ఉంటే పెద్ద అయిన తర్వాత వీళ్ళకి హెల్ప్ చేసే నేచర్ లో ఉంటాడు, లేకపోతే మరి తల్లిదండ్రులకు కూడా హెల్ప్ చేయనటువంటి స్థితికి వస్తాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ మూడవ తరగతి, నాలుగవ తరగతి నుండే మాట్లాడితే రెండవ తరగతి నుండే హాస్టల్లో వేస్తున్నారు.
0: అవునండి.
1: ఎందుకు అంటే మా విద్యార్థి, మా పిల్లవాడికి చదువు కావాలని. సంతోషం, చదువు కావాలని నేను కాదంటం లేదు, కానీ కనీసము పదవ తరగతి వరకు తల్లిదండ్రుల వద్దనే పిల్లలు పెరగాలి. ఎందుకంటే ఆ ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి బంధము బలపడితే ఇది జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది మా వద్ద కౌన్సిలింగ్ వచ్చే పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాళ్ళు ఎవరికి తమ బాధ చెప్పుకోవాలో తెలియక వేరే వారికి ఎవరికో చెప్తున్నారు. వారు మంచి వాళ్ళైతే మంచి సలహా ఇస్తున్నారు, లేకపోతే వారి స్వార్థానికి వాడుకుంటున్నారు. కాబట్టి పేరెంట్స్.

0: తెలిసి విషయాన్ని గమనించి సాధ్యమైనంత వరకు ఎంత వీలుంటే అంత మీ దగ్గరే అట్టి పెట్టుకుని చదివించేటట్టుగా చూడాలి. రెండవది ఏంటంటమ్మా, అడోలసెన్స్ యొక్క వయుక్తిక దశలో పిల్లవాళ్ళు ఐఆమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అనే స్థితిలో ఉంటారు. వాళ్ళు హీరోయిజం ఉంటుంది, వాళ్ళకు ఒక స్ట్రెస్ లో ఉంటారు, వాళ్ళ గుర్తింపు కోరుకుంటూ ఉంటారు. ఆ స్థితిలో తల్లిదండ్రులు వాళ్ళని స్నేహితులుగా భావిస్తూ చక్కటి చిన్న చిన్న సలహాలతోటి వారిని గైడ్ చేయాలి, అంతే తప్ప డిమాండ్ చేయటానికి కాదు. లేక వారు చెప్పేది వినకుండా నా పని నాకుంది, నా సంపాదన నాకు, నా వ్యవహారం నాకు అనుకుంటే పిల్లలు ఇంకొక దారిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంట్లో పిల్లలు సిస్టమ్ ని ఆ సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఒక కన్నేసి ఉంచాలి, వారు ఏం చూస్తున్నారు ఏమిటి అని. తర్వాత పిల్లల యొక్క ఫ్రెండ్స్ ఎవరో కూడా గమనించాలి. చాలా కాలం తర్వాత వీళ్ళకు దురలవాట్లు అలవాటైన తర్వాత కౌన్సిలింగ్ తీసుకొచ్చి అప్పుడు మేము అడుగుతామన్నమాట, ఫ్రెండ్స్ ఎవరెవరు, ఎవరితో ఉంటున్నాడు బాబు అంటే అప్పుడు చెప్తారు ఆ చెడు సావాసం అలవాటైందండి అని. అది ప్రారంభంలోనే గుర్తిస్తే, అది అక్కడ దాన్ని ఆఫ్ చేస్తే కౌన్సిలింగ్ దాకా రావాల్సిన అవసరం ఉండదు, పిల్లవాడికి దురలవాట్లు ఉండవు. తర్వాతమ్మా, మీరు పేరెంట్స్ ఎలా అన్నారు కాబట్టి చెప్తున్నాను, పేరెంట్స్ పిల్లల ముందు వాళ్ళకున్న దురలవాట్లు చూపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్ తాగటం అలవాటు ఉంది ఒకరికి, పిల్లవాడు చూస్తే పిల్లవాడు చూసి నేర్చుకోవటం, దాన్ని ఇమిటేట్ చేయటం వాడికి ఇన్స్టింక్ట్. వాడు ఎప్పుడు నాన్నలాగా నేను సిగరెట్ తాగుదామని ఆలోచిస్తాడు, సందర్భం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తాడు. అలాగే మందు కూడా, మందు తాగుతూ ఏమంటాడు, ఈయన ఒత్తిడి ఉంది నాకు తాగుతున్నాను, మనసు బాగలేదు తాగుతున్నాను అని అంటాడు. ఆ కుర్రవాడికి కూడా ఒత్తిడి ఉంటది, ఒక రోజున మనసు వాడికి బాగలేకుండా పోతుంది, అప్పుడు ఏం చేయాలి, నాన్నగారు ఏం చేశారు అది చేద్దామని వాడు అలవాటు పడతాడు. అదే విధంగా పాకెట్ మనీ ఈ రోజున ఎక్కువ ఇస్తున్నారు కొందరు, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు పిల్లలు. వాళ్ళ అవసరం మేరకు ఇస్తే బాగుంటుంది, ఇచ్చినవి దేనికి ఉపయోగిస్తున్నారో కూడా చూస్తే బాగుంటుంది.
1: ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలంటారు,
0: ఉంచాలి. మీరు ఒకవేళ తల్లిదండ్రులుగా కన్నేసి ఉంచటానికి సమయం లేకపోతే ఆ డ్యూటీ ఉపాధ్యాయులు తీసుకోవాలి. వాళ్ళకు సమయం లేకపోతే అప్పుడు అది ఆ డ్యూటీ కౌన్సిలర్ కు వస్తుంది, సైకాలజీ కౌన్సిలర్ కు వస్తుంది. ఆయన పరిధి కూడా దాటిపోతే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం వస్తుంది. మానసిక సమస్యలు ప్రారంభ స్థితి అమ్మా, ఆ స్థితి దాటితే అవి మానసిక రోగాలుగా మారతాయి, అది జీవితానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక జబ్బుల దాకా రాకుండా మంచి అలవాట్లతో మంచి ఆలోచనలతోటి జీవితాన్ని సఫలీకృతం చేసుకోవటం మంచిది అని మన యొక్క శ్రోతలకు తెలియజేస్తూ ఉన్నానమ్మా.
1: మంచిదండి, మా శ్రోతలకి చాలా అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం అమ్మా.
2: మీరింతవరకు మానసిక ఆరోగ్యం గురించి సైకాలజిస్ట్ డాక్టర్ వీరభద్రం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతలు వింటారు. ముందుగా నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి చిత్ర పడిన పాట.

కార్యక్రమంలో ఇప్పటి నుండి సిరివెన్నెల సాహిత్యానికి జెస్సి గిఫ్ట్ ఆలపించిన ఈ గీతం చిత్రం మల్లీశ్వరి యువసేన.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ చిత్రం నుండి ఈ పాట.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి భాస్కర్ భట్ల సాహిత్యం అందించిన శ్రీకృష్ణ హరిణి ఆలపించిన ఈ గీతం వినండి. చిత్రం డమరుకం.

0: కార్యక్రమం చిత్రం నుండి ఈ పాట.
1: నాకు రాయడం కాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు రాసే ఉత్తరం
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం
1: లేచొచ్చా లేక కాదు ఉత్తరమే రా అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ఓహో,
1: నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే. అదే
2: తొలికల కవితలే మాట మాటలు
1: అదే ఆహా బ్రహ్మాండం కవిత.

నాకు తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమి కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి, అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే

వస్తుంది. కానీ నేనే వచ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన.
2: శ్రోతలు ఇంతవరకు చిత్రగీతాలు ఉన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నెల ఉన్న సమయం 12:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కారు వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటోంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరింతవరకు నిషాద్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్ లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్టాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్టాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలను ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్టేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35, Lightning II, రఫేల్, F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు

బాలల న్యాయ కమిటీ యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమాపేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమాపేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్ ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ది సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్ ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. రాజస్థాన్ జేవార్లోని

0: విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని భారతీయ సిబ్బంది భద్రత క్షేమాన్ని నిర్దారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్టేలియాలోని బర్హాంలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పథకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది సమాజ్వాద్ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్టాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ కార్యక్రమం. రేపు నుండి లోఫర్ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో శ్రోతలు వినబోతున్న పాట సింహ చిత్రం నుండి. ఈ పాటతో చిత్రగీతాల కార్యక్రమం సంపన్నమవుతుంది. మరికొన్ని చిత్రగీతాలను 2:30 కిన్నెర లహరిలో వినవచ్చు. వినండి సింహ చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో చిత్రగీతాల కార్యక్రమం సంపన్నమవుతుంది. మరికొన్ని చిత్రగీతాలను ఇదే ప్రసారంలో 2:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 1:50 ఉర్దూలోను, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్ లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని, భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పర్యాటక, ఐటీ రంగాలు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భవిష్యత్ అవసరాలకు తగినట్లు ప్రజా రవాణాను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుపై సమీక్షించిన ఆయన, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేలా వన్వే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

చెప్పారు. నాగార్జున సర్కిల్ ఫ్లైఓవర్ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డేటా సెంటర్లు, పరిశ్రమలలో 500 ml రీసైకిల్డ్ వాటర్ వినియోగించేలా ప్రణాళికలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలు ఈరోజు అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానే బియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్బంగా రాష్ట ప్రజలకు, మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట ప్రజలకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను ఆరాధిస్తూ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను 9 రోజుల పాటు ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్లోని బస్టాండ్లు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనుండగా 20 నుంచి 26వ తేదీ వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ 9 రోజుల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ ఉత్సవాలు ప్రతి ఇంటా సంతోషాలు, సిరి సంపదలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిన్న సాయంత్రం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి పాఠశాలల ఆవరణల్లో, మైదానాల్లో పెట్టి విద్యార్థులు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయిన్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రతి డివిజన్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు. పౌరుల భాగస్వామ్యంతోనే నగర పరిశుభ్రత సాధ్యమవుతుందని పేర్కొంటూ, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం, వర్షపాత లోటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. పంటల వైవిధ్యీకరణతో రైతులను ఆదుకోవాలని, ఉపాధి హామీ ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి కూలీలకు పని కల్పించాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, కరువు నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని రైల్వే భవన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు, పూణే మార్గాలలో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని ఆయన వెల్లడించారు. అలైన్మెంట్ ఖరారైన తర్వాతే రైతులకు, రాష్ట ప్రభుత్వాలకు పూర్తి వివరాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పర్యాటకం, ఐటీ రంగాలు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఐటీ సీఈఓలతో సమావేశమైన ఆయన, ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులలో ఐటీ సంస్థలు భాగస్వాములై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగిస్తే వరుస ఓటములతో భయపడిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్థలపై బురద జల్లుతున్నారని విమర్శించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

0: ఆరు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నా సీట్లు గెలుచుకోవడంతో రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలకు రాజ్యాంగ సంస్థలను నిందించడం మాని ప్రతికూల విధానాలను వదిలి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. వరంగల్ ఎన్ఐటీ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ దేశ రక్షణ సాంకేతిక ప్రగతిలో విద్యార్థుల నూతన ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు పరిశోధకులు పూర్వ విద్యార్థులకు అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్బంగా ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ మాట్లాడుతూ
1: I'm very glad that this great institution has crossed 68 years of its existence and we celebrated the success of its achievement and I'm very happy that today's occasion was graced by the chief guest Dr. Jagannath Nayak who is the director general missile and strategic plan DRDO and in this occasion we have felicitated our distinguished alumni lifetime achievement alumni and also young achiever awards apart from that our faculty who have excelled in research we have given research excellence award to our faculty for their excellent research and our alumni will be a part of the celebration they are contributing for the institute growth and I am thankful for their contribution
0: DRDO director general Dr. Jagannath Nayak maatladutu
2: Very happy to be here for 68th Foundation Day of MIT Warangal and a great institute where produce the world leaders and many technologists where they are taking a place in the Defense Research and Development Organization. My best wishes to all the MIT and the Warangal.
0: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ ఆర్టీసీ డిపోల్లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆయా డిపోల్లో మొత్తం 426 మందికి గాను 421 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 98.82% పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాల దుర్గాదేవి మండపాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ నీతికా పంత్ సూచించారు. సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 2K రన్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే పాలన ప్రజలకు చేరువై సూర్యాపేట అద్భుతమైన అభివృద్ది సాధించిందని మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఖమ్మంలో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వయోవృద్దుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్బంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో అవును నేను ఒంటరినే జిఎస్ లక్ష్మి గారి కథానిక వింటారు.
1: అవును నేను ఒంటరినే. లోపలి పేగులన్నీ పెంచుకుంటూ గొంతు విప్పుకుని గట్టిగా అరవాలనుకుంటున్న నిర్మలకి ఒక్కసారిగా పాతికేళ్ల క్రితం నాటి సంఘటన గుర్తొచ్చింది. పాతికేళ్ల క్రితం అర్ధరాత్రి డాబా మీద ఆకాశానికి చిల్లుపడిందా అన్నంత భారీగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ గొంతు చించుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఇలాగే నేను ఒంటరినే అంటూ అరవాలనుకుంది నిర్మల. కాని గొంతులో దుఃఖం చుళ్ళు కట్టుకుని తిరుగుతుంటే కళ్ళమ్మటి నీళ్లు ధారాపాతంగా

జారిపోతున్నాయి. అవి కన్నీళ్ళా, వర్షం నీళ్ళా, లేక రెండు కలిసిపోయాయా? ఆ అసహాయ స్థితిలో తేల్చుకోలేకపోయిందామె. ఏమైనా సరే తను ఏడవకూడదు, తన కళ్ళ నుంచి నీరు రాకూడదు. తన కొడుకు కిషోర్ను దృష్టిలో పెట్టుకుని తనకు తానుగా తీసుకున్న నిర్ణయాన్ని వమ్ము చేయకూడదు. కాని తన లోపల బాధ తీరిపోయేలా ఈ ఆకాశాన్ని చూస్తూ గట్టిగా అరవచ్చుగా. మరెందుకు తన గొంతులోంచి కేక బయటికి రావటం లేదు? మరోసారి గట్టిగా, అవును నేను ఒంటరినే అని గట్టిగా కేక పెడదామని నోరు తెరిచే లోపల డాబా మీదకి వచ్చే తలుపు మీద దెబ్బదెబ్బా చప్పుడైంది. నీరు, నీరు, తలుపు తీయి, గట్టిగా అన్నయ్య రఘు పిలుపు వినిపిస్తోంది. నీరు, నిర్మల అన్న పేరును పిలవడానికి వీలుగా నీరు అని పిలవడం ఎప్పుడు మొదలు పెట్టారో కాని తన జీవితమే నీరు గారిపోయింది. తనేదో అఘాయిత్యం చేసేసుకుంటానేమోనని పాపం అన్నయ్య పరిగెత్తుకుని వచ్చాడన్నమాట. పూర్తిగా తడిసిపోయిన నిర్మల కళ్ళ నుంచి కారుతున్న నేళ్లతో నెమ్మదిగా మెట్ల వైపు వెళ్లి డాబా మీదకి వచ్చే తలుపు తీసింది. గబుక్కున్న తలుపు తోసుకుంటూ డాబా మీదకి వచ్చిన రఘు చెల్లెల్ని చూసి కాస్త తేరుకున్నాడు. వెనకాలే వచ్చిన వదిన సంధ్య నిర్మలని చూసి, హమ్మయ్యా, ఏ అఘాయిత్యం చేసుకోలేదు అనుకున్నట్టు గుండెల మీద చెయ్యి వేసుకుంది. పద కిందకెడదాం అంటూ నిర్మల చెయ్యి పట్టుకున్నాడు రఘు. కిందకొస్తుంటే గదిలోంచి కిషోర్ గుక్కపట్టి ఏడుస్తున్న ఏడుపు వినిపించింది. అంటే ఒక్కసారిగా రఘు చెయ్యి విడిపించుకుని ఆ గదిలోకి పరిగెట్టి కిషోర్ని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది. సంధ్య వెనకాలే వచ్చి కిషోర్ని అందుకుంటూ, ముందు ఆ తడిబట్టలు మార్చుకురా, ఈ లోపల నేను ఎత్తుకుంటానులే అంది. కిషోర్ని సంజ చేతికిచ్చి తడిబట్టలు మార్చుకుంటూ లోపల గదిలోకి వెళ్లింది నిర్మల. సంజ కిషోర్ని చేతుల మధ్య పెట్టుకుని నెమ్మదిగా ఊపుతూ ఊరుకోబెడుతోంది. పక్కనే ఉన్న కుర్చీ మీద కూలబడుతూ, హమ్మయ్యా, హడిల్పోయాను అన్నాడు రఘు. కిషోర్ని వదిలి నిర్మల ఏ అఘాయిత్యం చెయ్యదండి, మీరు కంగారు పడకండి అంటూ ధైర్యం చెప్పింది సంజ భర్తకి. ఏమో సంజ, నాన్న పోయిన దగ్గర నుంచి నీరు చాలా డల్గా అయిపోయింది అన్నాడు రఘు. నిర్మల పొడిబట్టలు కట్టుకుని వచ్చాక కిషోర్ని ఆమె ఒడిలో పడుకోబెట్టి ఆ గదిలోంచి నిట్టూపు విడుస్తూ బయటకొచ్చాడు రఘు. సంజ పిల్లాన్ని ఒడిలో పెట్టుకుని గోడ కానుకను కూర్చున్న నిర్మలకి గతమంతా ఒక్కసారి కళ్ల ముందుకు వచ్చింది. అమ్మ చనిపోయింది అన్న నిజం ఇంకా మనసు నమ్మలేకపోతోంది. తనప్పుడు బీటెక్ ఆఖరి సంవత్సరంలో ఉంది, యాంత్రికంగా కాలేజీకి వెళ్లేస్తోంది. కాని మనసులో బాధ రోజురోజుకు ఎక్కువవుతోందే తప్ప తగ్గటం లేదు. ఆ రోజు కాలేజీ నుంచి వచ్చేసరికి ఇంటి నిండా మనుషులు కనిపించి ఆశ్చర్యపోయింది. అమ్మ పోయిన దగ్గర నుంచి నాన్న అన్నయ్య తను ఎలా ఉన్నారో కూడా పట్టించుకొని మేనత్తలు పెద్దమ్మలు వాళ్ల మొగుళ్ళు కనపడగానే ఆశ్చర్యపోయింది. పెద్దమ్మ తనని చూడగానే కల్పించుకునండి, అన్ని మన మంచికే అనుకోవే నిర్మల, మీ అమ్మ చేసిన పుణ్యమే అనుకో, ఎంచక్కటి సంబంధం వచ్చింది, కుజాడు మంచి జాబ్ చేస్తున్నాడు, అందులోనూ మీ పెద్దత్త వాళ్ళ ఊరే కూడాను, అందరూ తెలిసిన వాళ్లే, ఓ గంటలో వాళ్ళు చూసుకుంటూ వస్తారు, కాస్త మొహం కొడుకుని మంచి చీర కట్టుకో అన్నట్టు టిఫిన్ తెప్పించాడు మీ నాన్న, తినేసి బట్టలు మార్చుకో. తనకేమీ అర్థం కాలేదు. మాట్లాడకుండా లోపల గదిలో ఉన్న అన్నయ్య దగ్గరికి వెళ్లి అడిగింది, ఏంట్రా అన్నయ్య ఇదంతా? అన్నయ్య చెప్పాడు, అమ్మ పోయిన ఏడాది లోపల ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ కన్యాదాన ఫలం అమ్మకి దక్కుతుందిట, వాళ్ళందరూ అంటున్నారు. ఆ అబ్బాయి కూడా పెద్దత్త వాళ్ళకి తెలిసిన వాడేట, అందుకనే నాన్న కూడా దీనికి సరేనన్నారు. తను కాలేజీ నుంచి వచ్చే ముందు ఇంట్లో జరిగిన విషయాలు చెప్పాడు రఘు. ఇంకో నెలలో పరీక్షలు, ఇప్పుడు పెళ్ళేంటి అని అడిగింది. తన మనసు అప్పుడు పెళ్లికి అస్సలు సిద్ధంగా లేదు. పరీక్షలు బాగా రాయాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకుంది కనుకనే ఈ మధ్య జరిగిన రెండు ఇంటర్వ్యూలు అటెండ్ అయింది. ఏదో ఒకటి వస్తుందని బాగా నమ్ముతోంది. ఈ టైంలో పెళ్ళేంటి? అదిగో వచ్చేసే, రండి రండి అంటూ ముందుగదిలోంచి మామయ్య మాటలు వినిపించాయి. పెద్దమ్మ గబగబా లోపలికి వచ్చి, ఇంకా ఇలాగే ఉన్నానంటే వెళ్లి మొహం కొడుకుని బట్టలు మార్చుకురా అని హడావుడు పెట్టేసింది. అలా హడావుడు పడుతూనే అందరూ కలిసి తన నోట మాట రాకుండా చేసి తన పెళ్లి ఆ రాస్కెల్తో చేసేశారు. అవును, వాడు రాస్కెలే.
వాడికి ఓ పేరు.

ఉండని అనుకుంటూ కూడా తన మనసు ఒప్పుకోవటం లేదు. కాకపోతే అప్పటికే అన్ని రకాల వ్యసనాలకే అలవాటు పడ్డా అతను తనతో పెళ్లికి సిద్ధపడితే వాడిని రాస్కెల్ అనక ఏమనాలి? వాడు సరే రాస్కెల్, కాని వాడి అమ్మా నాన్న అక్కలు కూడా అందరూ ఈ విషయాన్ని దాచిపెట్టారే, వాళ్ళనేమనాలి? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నామన్న ఆలోచనే రాలేదా వాళ్ళకి? కట్నం వద్దన్నారని విశాల హృదయాలు అనుకున్నారు చుట్టుపక్కలు, కాని తండ్రి తనని ఉట్టినే పంపలేదు. చాలానే ముట్ట చెప్పాడు వాళ్ళకి, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. కాని వెళ్లిన నెలలోనే అతను పూర్తిగా వ్యసనాలకు బానిస అన్న నిజం బయటపడింది. అదేమిటని అడిగినందుకు తనని పుట్టింటికి పంపేశాడు. తండ్రి, అన్నయ్య, కొంతమంది పెద్ద మనుషులతో కలిసి చేసిన మధ్యవర్తిత్వం వల్ల బోలెడు షరతులు పెట్టి తనని కాపురానికి తీసుకెళ్లాడు. ముచ్చటగా మూడెళ్లు జరిగిన కాపురంలో తను పడిన హింస జన్మలో మర్చిపోలేదు. ఆఖరికి ఆ రాస్కెల్ తనని చంపడానికి ప్రయత్నిస్తుంటే తండ్రి తన ఇంటికి తెచ్చేసుకున్నాడు. కర్మకాలి అప్పటికే ఈ బిడ్డ తన కడుపున పడ్డాడు. అప్పటినుంచి ఏడాది పాటు ఆ రాస్కెల్కి తన తండ్రికి అన్నయ్యకి మధ్య లెక్కకు మించి మాటలు జరిగాయి. పొరుగింటి కయ్యం వినవేడుక అన్న సామెత నిజం చేస్తూ అసలు వాళ్లకన్నా అతని వైపు చుట్టుపక్కలు తన వైపు చుట్టుపక్కలు అత్యుత్సాహం చూపించి ఒకరినొకళ్ళు మీరు మోసం చేశారంటే మీరు మోసం చేశారంటూ ఒకళ్ల మీద ఒకళ్ళ మాటల టూటాలు విసురుకుని అసలే ఊగిసలాడుతున్న తన సంబంధాన్ని తుంచిపడేశారు. నువ్వుడ నాకు ఓ మాట అండా, ఓ దెబ్బ వేయడా, మేమందరూ ఎన్ని మాటలు పడలేదు, అంత మాత్రానికే ముగ్గునరు లేయాలా? అయినా ఇది ఎప్పుడెవరి మాట వింది కనుక ఒక్కటి హాయిగా ఉంటోంది. ఇలాంటి మాటలు ఎన్నో చుట్టుపక్కలంటుంటే వింది. ఈ మధ్యలోనే అన్నయ్య పెళ్లి వదిన కాపురానికి వచ్చింది. ఈ పిల్లాడు తన వడిలో పడేటప్పటికే తను ఒంటరికి అయిపోయింది. కాని ఇన్నాళ్లు తండ్రి తనని కడుపులో పెట్టుకోవడం వల్ల తనకు ఉండడానికి ఒక ఇల్లంటూ ఉంది. కాని 6 నెలల క్రితం ఎప్పుడైతే తండ్రి కూడా అమ్మ దగ్గరికి వెళ్లిపోయాడో అప్పటి నుంచి తన బతుకు వీధి పాలైంది. కడుపులోంచి తన్నుకుంటూ వస్తున్న దుఃఖాన్ని బయటికి వినపడేలా గట్టిగా ఏడవడానికి కూడా లేకుండా అయిపోయింది తన బతుకు. ఎక్కువలు పట్టి ఏడుస్తున్న తనని చూసి ఒళ్ళో ఉన్న బిడ్డ కూడా గొల్లని ఏడవడం మొదలు పెట్టేవాడు. అబ్బబ్బా, నేను ఇంట్లో ఏడుపులు వినలేకపోతున్నాం, ఏడిస్తే పొందలవుతాయేంటి, జనగాల్సినవి చూసుకోవాలి కాని అన్న వదిన మాటలకి ముందు బాధ అనిపించినా తర్వాత కావాలని తనకు తనే తన గుండెను బండరాయి చేసేసుకుంది. వదిన చాలా తెలివైంది. అందరితోనూ భారమంతా తనే మోస్తున్నట్టు మాట్లాడేది. మనుషులన్నాక ఆ మాత్రం మనం వాళ్ళని చూసుకోకపోతే ఎలాగమ్మా? మా ఆడబిడ్డను పాపం మొగుడు వదిలేశాడా? చదువున్నా కాని చంటి పిల్లాన్ని పెట్టుకుని ఉద్యోగం అంటూ బయటకు ఎక్కడ వెళ్ళగలడు, అందుకే మాతో పాటే గుప్పెడు అన్నం పెడుతున్నాం, ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలాగమ్మా ఇంటి ఆడపడుచుకి? ఆ మాటలు వింటుంది తనకి అన్నం ముందు కూర్చుంటే ముద్ద దిగేది కాదు. పిల్లాడికి పాల కోసం వాళ్ళని డబ్బులు అడగాలంటే చచ్చినంత పని అయ్యేది. అందుకే వీధిని పడి ఏదో చిన్న ఉద్యోగంలో చేరిపోయింది. అక్కడ పని ఎక్కువ, జీతం తక్కువ. ఇంటికొచ్చాక అప్పటిదాకా పిల్లాడు ఎంతసేపు ఏడిచాడు, తన పనులన్నీ మానకు ఎంత కష్టపడేవాడిని ఊరుకోబెట్టిందో కథలు కథలుగా చెప్పేది వదిన. అందుకే కొన్నేళ్లయ్యాక శ్రమపడి అంతకన్నా కాస్త మంచి ఉద్యోగం సంపాదించుకుని పిల్లాన్ని తీసుకుని వేరే ఇంటికి మారిపోదామనుకుంది. కాని అది మటుకు అంత సులభంగా జరిగిందా? మొగుడుదిలేసిన ఆడడానికి ఇల్లు అద్దెకివ్వడానికి చాలామంది ఒప్పుకోలేదు. మొగుడు వదిలేశాడని చెప్తారేంటి ఎవరైనా? ఏ రూపాయలోనో ఉన్నాడని చెబితే ఎవరైనా కొంపను అద్దెకిస్తారు అన్న వదిన మాటల్ని తను పట్టించుకోలేదు. అబద్దాలాడడం, నాటకాలాడడం తనకి రాదు. అందుకే ఆ రాస్కల్ మొగుడు దగ్గర ఉండలేకపోయింది. ఇంట్లోనూ బయట కూడా తనకి సహాయం చేసేవాళ్ల మాట అటుంచి సానుభూతి చూపించేవాళ్లు కూడా లేకపోయారు. అందరూ పతివ్రతలే అన్నట్టు ఆ రాస్కల్ తనని వదిలేయడానికి కారణం తనే అన్నట్టు మాట్లాడేవారు. ఆ మాటలకి తనకి దుఃఖం పొంగుకొచ్చేసేది. కాని తను ఏడిస్తే పిల్లాడు కూడా ఏడుస్తాడు, వదినకి చిరాకు వస్తుంది, అయినా ఏడిస్తే తీరిపోయే దుఃఖం అతన్నది. అందుకే గుండె రాయి చేసుకుంది. ఎవరైనా ఏదైనా అంటే ఎదురు సమాధానం చెప్పడం కావాలని నేర్చుకుంది. మొగుడిని వదిలేసి ఎక్కడుంటావు అని అడిగిన వాళ్ళందరినీ మీ ఇంట్లో ఉండనా అని అడిగింది. తన ప్రశ్నకి వాళ్ళు తెల్లబోయి నెమ్మదిగా పక్కకి జారుకునేవారు. మాటలు అనడానికి ముందుకు వస్తారు కాని బాధ్యత తీసుకుందుకు

ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పైగా అలా అడిగినందుకు తనకి ముందు మనిషినే బిరుదు ప్రదానం చేశారు. అలా కాకుండా వాళ్ల దగ్గర భోజనం ఏడ్చేస్తే వాళ్ళకి సంతోషంగా ఉండినేమో. తను అలా చెయ్యకపోయేసరికి తప్పంతా తనదేనని, తనలాంటి మొండితానితో పడలేకే ముగుడు వదిలేసాడని అనుకుని వాళ్లకు వాళ్ళు సంతృప్తి పడ్డారు. అలా సంతృప్తి పెట్టడమే కాకుండా అదే విషయం ప్రచారం చేసి తన నువ్వు మొండిదానిగా ఈ సమాజంలో నిలబెట్టి వాళ్లు సంతోషపడ్డారు. కాని ఇలా మొండిదానిగా పేరు తెచ్చుకున్న తను ఒక్కటి ఉన్నప్పుడు పడే మానసిక వ్యధ వాళ్ళకెవరికైనా తెలుస్తుందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. విడిగా ఇల్లు తీసుకుని వచ్చేసిన దగ్గర నుంచి అన్నయ్యకి తనకి ఉన్న బంధం కూడా నెమ్మదిగా తగ్గిపోసాగింది. కొత్తలో అప్పుడప్పుడు వచ్చి క్షేమ సమాచారాలు అడిగి వెళ్లేవాడు. కాలం గడిచిన కొద్దీ అన్నయ్య సంసారం కూడా పెద్దదవుతుండడం, అతనికి కూడా బాధ్యత ఎక్కువవుతుండటంతో ఎప్పుడో ఏడానికోసారి కాని అన్నయ్యకి కూడా తను గుర్తు రాకుండా అయిపోయింది. ఈ పాతికేళ్లు నెలల పిల్లాన్ని పెట్టుకుని ఒక్కటి ఎన్ని రకాల అనుభవాలు పొందిందో తనకే తెలుసు. ఉన్నట్టుండి బాబుకి జ్వరం వచ్చేసేది, అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సి వచ్చేది, డబ్బు ఇబ్బందులు ఎలాగూ ఉండేవి. కాని అంతకన్నా ఎక్కువగా ఒక్కటి ఎవరూ పక్కన లేకుండా బాబుకి ఏమైపోతుందోననే భయంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు పడిన బాధ పగవాళ్లకు కూడా వద్దు అనిపించేది. అలా ఎండిన మోడులా అయిపోయిన తను ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఇటువంటి సందర్భం వస్తుందని ఎప్పుడైనా అనుకుందా? ఆ నెలల పిల్లాన్ని వేరే ఎవరి ఆర్థిక సహాయం కానీ సహానుభూతి కానీ లేకుండా ఒక్కటి పాతికేళ్లపాటు పెంచి ఉద్యోగస్తుని చేసింది. కాని వాడు ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈ నాలుగేళ్లుగా తనకి తెలియకుండానే తన వెనక ఆడుతున్న నాటకం ఇవాళ తెలిసేటప్పటికీ మట్టిపోయింది. నెలల పిల్లాడుగా కన్న కొడుకును కూడా చూడకుండా వదిలేసిన ఆ రాస్కెల్ ఎప్పుడైతే కిషోర్ ఉద్యోగంలో చేరాడో అప్పటి నుంచి నెమ్మదిగా కొడుకుతో రాకపోకలు సాగించాడు. ఎప్పుడు పిల్లాడి పాలకి కూడా డబ్బులు ఇవ్వని మనిషి, ఏనాడు స్కూల్ ఫీజు కూడా కట్టని మనిషి, మనసులో కూడా పిల్లాడిని చూద్దామని అనుకోని మనిషి ఇన్నేళ్లయ్యాక కొడుకు సంపాదన పడలేక గుర్తొచ్చాడా? ఏమీ కాదు, ఆ రాస్కల్ చేసుకున్న బదల పన్ను వల్ల ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. వేరే మనిషి సహాయం లేనిదే రోజు గడవడం కష్టమైంది. అందుకే మూడేళ్ల క్రితం మళ్లీ కలుద్దాం రమ్మనమని తనకి చుట్టముఖర చేత కబురు పెట్టాడు. ఆ చుట్టం మాట తను వినలేదు. అప్పటి నుంచి చుట్టుపక్కలందరినీ కూడగట్టుకుని కొడుకుని తన వైపుకి తిప్పుకున్నాడు. వాళ్ల మాటలు నమ్మి ఇన్నాళ్లు కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కొడుకు కిషోర్ ఈ రోజు ఆ తండ్రి దగ్గరికి వెడుతూ తనని కూడా రమ్మంటున్నాడు. ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి ఈ పాతికేళ్ల నుంచి తను పడిన కష్టమంతా ఒకసారి సినిమా రీలలా కళ్ల ముందు తిరిగింది నిర్మల్కి. ఏదో ఆలోచిస్తున్నట్టున్న తల్లిని కడుపుతూ, అమ్మా నిన్నే ఇప్పటికైనా నాన్న రమ్మన్నాడు కదా, దానికి అంత ఆలోచన ఎందుకు అడిగాడు కిషోర్. ఒకసారి ప్రస్తుత కాలంలోకి వచ్చింది నిర్మల. సూటిగానే అడిగింది కొడుకుని, మనల్ని ఇంతకాలం చూడని వాడి దగ్గరికి ఇప్పుడు మటుకు ఎందుకు వెళ్లడం? దానికి కిషోర్ చెప్పిన జవాబు వినగానే ఆమెకి నోటమాట రాలేదు. అమ్మా మంచో చెడు, ఆ రోజుల్లో మీకు నచ్చినట్టు నిర్ణయం తీసుకున్నావు. నువ్వు ఎలా ఉండగలిగేవో కాని నన్ను నీలా ఒంటరిగా ఉండలేనమ్మా. చిన్నప్పటి నుంచి కోల్పోయిన నాన్న ప్రేమ నాకు కావాలి. అదీకాక ఇప్పుడు నేను జీవితంలో సెటిల్ అవ్వాలంటే పిల్లనిచ్చే వాళ్లకి నేను నా తండ్రి కలిసి ఉండడం కావాలి. ఎంత కష్టపెట్టిన వాళ్ళనైనా క్షమించేయాలని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, అందుకే నాన్నను క్షమించేద్దాం, అందరం కలిసి ఉంటాం. మీరిద్దరు కలిసి నాకు పెళ్లి చేస్తే నలుగురిలోనూ బాగుంటుంది. ఆ నలుగురు ఎవరు? నిలదీసింది నిర్మల. అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు కిషోర్. అమ్మా నాన్న అక్కయ్య సత్యవతి ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి నేలని ఇస్తామంటున్నారు అన్నాడు నెమ్మదిగా. అప్పుడు అర్థమైంది నిర్మలకి, ఆ తండ్రికి తగ్గ కొడుకే తన స్వార్థం కోసం తల్లి అభిమానాన్నే పణంగా పెట్టాడు. ఇప్పటికే నిర్మల గుండె బండబారిపోయింది. గుండెల్లో దాచుకుని దుఃఖం ఎండిపోయి ఎడారిగా మారిపోయింది. ఆ ఎడారిలో వేడి తప్ప ఎక్కడా తడి అన్నది లేదు. అందుకే రానని చెప్పేసింది. తను రానంటే కొడుకు కూడా వెళ్ళదనుకుంది. ఎంత పిచ్చి తల్లి. సరేనమ్మా, నీకు ఇష్టం లేని పని నేను చెయ్యమని నేను బలవంత పెట్టను. నేను వెడుతున్నాను, ఒంటరిగా ఉండడం నీకు అలవాటేగా అంటూ తన రూమ్లోకి వెళ్లి బట్టలు సర్దుకోవడం మొదలెట్టాడు. తను రాననిగానే మరో మాట లేకుండా కొడుకు బట్టలు సర్దుకుంటుంటే లోపల నుంచి ఊపిరిపోకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక టెరస్ మీదకి వెళ్లిపోయింది నిర్మల. నిర్మల్ని వెతుకుతూ టెరస్ మీదకి వచ్చిన కిషోర్ ఆ మిట్ట మధ్యాహ్నం నిప్పులు కురిపిస్తున్న సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకోలేక కళ్ళకి అడ్డుగా చేయించుకుని, అమ్మా నేను వెడుతున్నాను, టైం అయిపోతోంది, దారిలో నీళ్లను కూడా పికప్ చేసుకోవాలి అంటూ చెప్పేసి వెనుతిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. ఎండిపోయిన గుండెల మీద గుణపంతో పొడిచినట్టు

నిర్మల్కి కిషోర్ మాటలు. మండిపోతున్న గుండెలో వేడిని తట్టుకోలేక ఎక్కడైనా కాస్త తడిలాంటిది దొరుకుతుందేమోనుకుంటున్న నిర్మల్కి కిషోర్ మాటలు మరింత వేడిని పెంచాయి. ఆవిర్లస్తున్న మనసులోంచి

0: స్వప్న, ఎప్పుడొచ్చావు?
1: నేనెప్పుడో వచ్చానులే, కాని ఏంటిది, ఎవరు రాశారు ఈ కదా? దీన్ని చివరి పార్ట్ ఏది?
0: నేనే రాశానే.
1: ఏంటి, నువ్వు కథలు రాస్తావా? నాకెప్పుడు చెప్పలేదు.
0: ఏదో అదో చిన్న సరదాలే.
1: బావుంది నీ సరదా. ఆకాశవాణిలో కథానికలు ప్రసారమవుతాయి, దానికి పంపించు.
0: అవునా?
1: అవును, వనితాలోకం కార్యక్రమంలో మధ్యాహ్నం 1:20 ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రంలో కథానికలు ప్రసారమవుతాయి. నువ్వు రాసిన కథని vanitalokam@gmail.com కి పంపు. కథలో చివరికి నీ పేరు, ఫోన్ నంబర్ రాయి.
0: వావ్, ఎంత హ్యాపీగా ఉంది వినడానికి. నేను రాసిన కథ అందరికీ వినిపించగలనా?
1: అవును, కాని ఇందాక నేను చదివిన కథకి ఎండింగ్ ఏంటి?
0: అదిక నువ్వు ఆకాశవాణిలోనే విందువు గాని.
2: ఇది ఈనాటి మా వనితాలోకం కార్యక్రమం.

పటికినరి లహరిలో శ్రోతలు ముందుగా వినబోతున్న పాట లారీ డ్రైవర్ చిత్రం నుండి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, శాశ్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీకాంత్ చారి, మంచవల్ల శ్రీనివాస్ చారి, మంచవల్ల సన్నీ చారి, ఇంకా వీరి మిత్ర బృందం. మరి ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ వాసులైన మారుబైన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామమూర్తి, స్వరూపరాణి, పెద్దిబోయిన సుధాకర్, లలిత, సిరి, జక్కుల నరేష్, హర్షిత, జోషిత్, అకులార్జున్, ఇంకా వీరి మిత్ర బృందం. వీరందరి కోసం మీకోసం వినేయండి లారీ డ్రైవర్ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రోతలు వినబోతున్న పాట ఆరాధన చిత్రం నుండి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, ఇంకా వీరి మిత్ర బృందం అదృష్టమ్మ, చారి బాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మాబడాల కళ్యాణీదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లమ్మ, నాగమణి, గుండేటి దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, ఇంకా వీరి మిత్ర బృందం, వీరందరి కోసం మీకోసం వినేయండి ఆరాధన చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన చక్రవర్తి సంగీతం, చిత్రం అడవి దొంగ. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సైనిక్పురి కాలనీ నుండి మోకాళ్ల శేఖర్, సుమతి, జబ్బా సర్వయ్య, నరసింగుల రాంబాబు, సునీత, రియా, రీనా, మోకాళ్ల సర్వయ్య, ఖన్నాపాసి, చిన్నపాసి, రాధాపాసి, కొండేటి దాసు గారు, ఇంకా వీరి మిత్ర బృందం, వీరందరి కోసం మీకోసం వినేయండి అడవి దొంగ చిత్రం నుండి ఈ పాట.

స్వర్ణకమలం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి విలేజ్ ప్రకాశం విలేజ్ నుండి శ్యామల అశ్విని, మన్విత్, రమేష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. హైదరాబాద్ నుండి వనస్థలిపురం సాయినగర్ నుండి దోర్నల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మీకోసం వినేయండి స్వర్ణకమలం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రహ్మ చిత్రం నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంబు కాలరోజ్ కళాశిబస్తి నుండి మేకలు మల్లేష్ యాదవ్, లక్ష్మీ రూపేష్ కుమార్ యాదవ్, లీలా కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష మారేపల్లి కుమారస్వామి, సుజాత దూడ ఉమాశంకర్, రజిత జాడిపెంటయ్య, షాకీర్ మురళీధర్ భూతాడ, జీవీఆర్ జుగల్ కిషోర్ ఖండేల్వాల్, సంగం రాములు, జయలక్ష్మి, ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోసం మీకోసం వినయండి బ్రహ్మ చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

శ్రోతలు కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జానకిరాముడు చిత్రం నుండి. మరి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మరి ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అని అడుగుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోధ్, అజయ్ లోధ్, ఆదిత్య లోధ్, కిరణ్ జాన్వీ, విఘృత్ లోధ్, శివనారాయణ లోధ్, హనుమాన్ లోధ్, శివరాణి, లక్ష్మీ, ప్రహ్లాద్ వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మీకోసం వినయండి జానకిరాముడు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సంసారం ఒక చదరంగం. చిత్రం నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎంజీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నిమలకొండ పెదనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకట్రెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం మీకోసం వినయండి సంసారం ఒక చదరంగం. చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పటి నుండి ముగ్గురు మనగాళ్లు చిత్ర నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, మరి ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతినగర్ మండలం గరీంపేట నుండి నరసింహ్, వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు, ఇంకా వీరి మిత్రబృందం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహాగోపాలుడు చిత్రం నుండి పాటను వినిపించండి అని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుండి ఎల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఎల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప, ఇంకా వేరే కుటుంబ సభ్యులు ఇదే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి జానంపేట గ్రామం నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. మీరందరి కోసం మీకోసం వినయండి మువ్వగోపాలుడు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట అత్తారింటికి దారేది. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు ఇల్లండి బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, భానురాజు, రాజ్విక, రాహుల్, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, రాజా, మౌనిక, అక్షయ, అనుష, అనుదీప్, శతాక్షి, అంబు.

જશવંત સૂરજલાલ ઉમા પાર્વતીબાઈ છોટાપુરન પાસે ઉમાશંકર એમડી શાકીર સહજાદી મહેરન સુષ્મા અંબવતી రామ్కుమార్ జగన్మాత ఇంకా వీరి మిత్రబృందం వీరందరి కోసం మీకోసం వినయండి అత్తారింటికి దారేది చిత్రమైన పాట.

ప్రస్తావిస్తూ ఒక లెటర్ రాసి టూ కిన్నెరలహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా 507118 అనే అడ్రస్ కి లెటర్ రాసి పంపినట్లయితే మీకు నచ్చిన పాటను వినిపించగలం.

శ్రోతలు, ఏక చిత్రగానం శీర్షికన రాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ వారి పెళ్లి సందడి చిత్రంలోని పాటలను ఏక చిత్రగానంగా వినబోతున్నారు. దీనికి సంగీతం సమకూర్చారు ఎంఎం కీరవాణి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి, చిత్ర, శ్వేతనాగ, నాగూర్ బాబు. వినండి రాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ వారి పెళ్లి సందడి చిత్రంలోని పాటలు.

మీరింతవరకు రాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ వారి పెళ్లి సందడి చిత్రంలోని పాటలను ఏకచిత్ర గానంగా విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు ఎంఎం కీరవాణి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి, చిత్ర, శ్వేతనాగ, నాగూర్ బాబు. ఏకచిత్ర గానం శీర్షికన ఇంతటితో సమాప్తం.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉండి దత్తపుత్రుడు చిత్రం నుండి శ్రీ నారాయణ రెడ్డి సాహిత్యానికి ఘంటసాల తీసేసి ఆలపించిన ఈ గీతం

శ్రోతలు చిత్రగీతాలు ఉంటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఇప్పుడు రండి బాద్షా చిత్రం నుండి పాట.

0: బతుకమ్మ పాటలు వింటారు. జి విజయలక్ష్మి బృందం వారిచే సమర్పణ.
1: బతుకమ్మ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేసేటటువంటి పండగ. మరి పూలతో భగవంతుని కొలవడం మన ఆనవాయితీ అయితే, ఆ పూలనే భగవంతుడిగా మలచి బతుకమ్మగా ఆరాధించడం మన హిందువుల సంప్రదాయం. బతుకమ్మ అంటేనే పడతులు, పడతులు అంటేనే బతుకమ్మ. మరి ఈ బతుకమ్మను ఆడడానికి మనం రకరకాలైనటువంటి పువ్వులని, ఆకుల్ని, వివిధ రకాలైనటువంటి సామాగ్రిని ఏర్చి కూర్చి పవిత్రమైనటువంటి ఈ బతుకమ్మను మనం ఆరాధిస్తూ ఉంటాం. మరి అనాదిగా ప్రాచీన కాలంలో ఆశురూపంలో స్త్రీలు పాడేటటువంటి పాటలే నేటి మన ఆచార వ్యవహారాలలో మన దైనందిన జీవితంలో పెనవేసుకుని అవే మన ఆచారాలుగా, ఆనవాయితీగా, చిరస్థాయిగా మిగిలిపోయాయి. మరి అటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి బతుకమ్మ పాటల్ని విందాం.

శివుడి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఇల్లాలు గౌరమ్మ. మరి అటువంటి గౌరమ్మను కొలవడం, పూజించడం మన స్త్రీల యొక్క ఆచారం, ఆనవాయితీ. అలాంటి గౌరమ్మ తల్లిని నిత్యం కొలిచిన ఎటువంటి వైధవ్యం దరిదాపుల చేరదని నానుడి. మరి అటువంటి తల్లి

0: అయినటువంటి గౌరమ్మను ఒకసారి మనం కీర్తిద్దాం. ఒక్కేసి వెలగపండే గౌరమ్మ దూరాన దూరపండే గౌరమ్మ,
1: ఒక్కేసి వెలగపండే గౌరమ్మ దూరాన దూరపండే గౌరమ్మ,
0: ఒక్కేసి వెలగపండే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్తగీత.

0: చిత్రం కోసం బాబాసాహెబ్ చిత్ర రీటా కలిసి పాడిన పాట, రచన రామజోగ శాస్త్రి గారు, సంగీతమించారు ఎస్ఎస్ తమన్.
1: Sure.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో నుండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్టంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్టంలో వచ్చే నెల 19న ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దీని కింద ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల బీమా సదుపాయం కలుగుతుందని తెలిపారు. ఈ రోజు ఖమ్మంలో జరిగిన ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్దత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం వర్తించేందుకు తెలంగాణలో జన్మించడమే ప్రధాన అర్హత అని, కులం, మతం, ఆదాయం వంటివి పరిగణనలోకి రావని వివరించారు. రాజీవ్ యువ వికాస పథకం కూడా అదే రోజు ప్రారంభమవుతుందని చెప్పారు. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హగ్గు వినియోగించుకోవాలని, ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ మళ్లీ నూతనంగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్టంలో అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 4.65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్ల పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఇప్పటికే అనుమతి లభించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగంలో సుమారు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వివరించారు. రాష్టంలో ప్రస్తుతం 25,000 కోట్ల రూపాయల విలువగల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో వచ్చే నెల 19 నుంచి 4 రోజుల పాటు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 85వ సదస్సు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. రాష్టంలోని ఐఐటి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను ఆ చర్చలో భాగస్వాములను చేస్తామన్నారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం, వర్షాధార పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం సచివాలయం నుంచి శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రైతులతో కూడా ముచ్చటిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ తెలిపారు. రాష్టంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల సంస్థలు వంటి రాజ్యాంగ వ్యవస్థలను తప్పుబడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వాస్తవాలను గ్రహించి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగించడాన్ని, వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ భరించలేకపోతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి కలిగే మేలును, కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు కోరారు. ఆ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రం అందజేశారు. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనుల హక్కులు పరిరక్షించవలసి ఉందని ఆయన అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు, భూపంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం తదితర సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని ఆయన గవర్నర్కు విజ్ఞప్తి

0: విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల ప్రాంగణాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానే బియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని గవర్నర్ తమ సందేశంలో ఆకాంక్షించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని, 20-26 తేదీల మధ్య తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. కాగా పాఠశాలలకు ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 22 వరకు సెలవులు ప్రకటించింది. దేశానికి నైపుణ్యం గల సాంకేతిక నిపుణులను అందించిన వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి 68వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ పూర్వ విద్యార్థి పద్మశ్రీ పురస్కార గ్రహీత చంద్రమౌళి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మాకు ఆకాశ్ ప్రాజెక్టులు మొత్తం డిజైన్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ డెలివరీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నా ప్రాజెక్ట్ డైరెక్టర్షిప్ లో జరిగింది. సో మొన్న ఆపరేషన్ సింధూర్ లో దాన్ని వాడడం వల్ల నాకు మంచి, అంటే ఈ టీమ్ ఆకాశ్ సల్లా పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మన కంట్రీలు మన అసెట్స్ అన్నిటినీ డిఫెండ్ చేసింది. ఇప్పుడు ఎన్ఐటి నుంచి పద్మశ్రీ రావడం అనేది చాలా లేదు, ఇంతవరకు ముందుకు లేనట్టుంది. దాని వల్ల మన కంట్రీకి కూడా యూస్ఫుల్ అయింది పద్మశ్రీ వచ్చింది.
0: త్వరలో నిట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్ నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధి డాక్టర్ రమ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు జరుపుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ కింద అందిస్తున్న రాయితీలతో సోలార్ ప్లాంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే వినియోగదారులకు సూచించారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: పీఎం సూర్యాఘర్ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ కు 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ కు 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా 78,000 సబ్సిడీ. అర్హత, సాంకేతిక ప్రమాణాలు, పథకం నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ లభిస్తుంది.
0: జనగామ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అధికారులను ఆదేశించారు. జనగామ మండలంలోని షామీర్పేట గ్రామంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఈరోజు సందర్శించారు. రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అన్ని శక్తి ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాబార్డ్ మైభారత్ సహకారంతో నిఫ్ట్ హైదరాబాద్ నిర్వహించే ఖాదీ 5K రన్ ఈ రోజు పూర్తయింది. భారతీయ వస్త్ర సంస్కృతిని, చేనేత గొప్పతనాన్ని యువతకు చేరువ చేసేందుకు విద్యార్థులు ఈ రన్ను చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్టంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి కోమటి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతర్మంతర స్థలే విరోధ సమాహ్

ఈ రోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం

వ్యవసాయ పద్దతులు. శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీంద్ర గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 మధురిమ ఆ పాత మధుర గీతాలు. రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ యాదలశేఖర్ బాబు. 6:35 రైతు సమాచారంలో పాడి పరిశ్రమ యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఉదయం 7:20 అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణే మన రక్షణ శ్రీమతి రమావజల సాయి భారతి గర్భ సంఘం అంటారు. అనంతరం రసమయ సాహిత్య కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం ఎపిసోడ్ నంబర్ 60 తరతరాల తెలుగు చక్కనైన తెలుగు శ్రీమతి చాగర్లమూడి నాగవేణి గారి ప్రసంగం వింటారు. అనంతరం బాలికల హక్కులు అవగాహన గురించి ప్రసంగం వింటారు. ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం 9:30 ఏకచిత్రగానం 10:00 భక్తి వెల్లువలో తిరుమల బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం 11:00 చిత్రగీతాల ప్రసారం. మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీరామచంద్ర బాలికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు 3:00 నాటకం 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 హెచ్ సునీత బిన్నమ్మారి బతుకమ్మ పాటలు 6:35 చిత్రగీతాలు 7:15 శంకర్రావు బృందంవారి జానపద సంగీతం వింటారు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుసుమ పంట సాగులో మెళకువల గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సి మాణిక్యమణి గారు అందించే వివరాలు.
2: నమస్కారం, నేను సి మాణిక్యమణి, సైంటిస్ట్, ప్లాన్ బ్రీడింగ్, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అండి. ఈ రోజు మనం కుసుమ సాగులోని మెలకువలు తెలుసుకుందాం. సుమారు 53,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంతో భారతదేశం ప్రపంచంలోని కుసుమ సాగులో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ సుమారు 0.4 లక్షల టన్నుల కుసుమ ఉత్పత్తి మాత్రమే అవుతూ మూడో స్థానంలో ఉంది. దీనికి కారణం మన దేశంలో కుసుమ యొక్క సగటు ఉత్పాదకత హెక్టారుకు 776 కిలోలు మాత్రం. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కుసుమ అత్యధికంగా సాగు చేయబడుతుంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి మరి మెదక్ జిల్లాల్లో కుసుమ పంట అధికంగా పండించబడుతుంది. గత ఏడాది మన రాష్ట్రంలో సుమారు 11,000 ఎకరాల్లో కుసుమ సాగైంది. ఈ ఏడాది మనం చూసుకున్నట్లయితే ముదురుతున్న ఎల్నినో తీవ్ర ప్రభావం కారణంగా తెలంగాణలో ఋతుపవనాలు బలహీనపడి భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో మన యాసంగి సీజన్ లో అత్యంత సవాలుగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ 2026 మన యాసంగిలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటల సాగులను తగ్గించి 6 తడి పంటలు వేయాలని రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి తక్కువ నీటి లభ్యత మరియు పొడి వాతావరణ పరిస్థితుల్లో తెలంగాణలో కుసుమ పంట సాగు అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. కేవలం 1 లేదా 2 తేలికపాటి తడులతో లేదా కేవలం లభ్యమయ్యే భూగర్భ తేమతోనే ఈ పంట మంచి దిగుబడిని ఇస్తుంది. తక్కువ పెట్టుబడితో, తేలికైన యాజమాన్యంతో, అనేక ఉపయోగాలతో నమ్మకమైన దిగుబడినిచ్చే పంట మన కుసుమ పంట. దీనిలో మనము ఈరోజు కుసుమ పంట యొక్క యాజమాన్యం తెలుసుకుందాం. నీరు నిల్వని బరువైన, తేమ నిలుపుకునే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్రగర్ప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. కొద్దిపాటి క్షారత్వం కలిగిన నేలల్లో కూడా మనం ఈ కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు. అలాగే అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుసుమను నిర్భయంగా పండించుకోవచ్చు. యాసంగిలో నల్లరేగడి నేలల్లో ఏక పంటగా పండించేటప్పుడు మనం ఖరీఫ్ లో 3-4 సార్లు దుక్కి వేయటం వల్ల తేమను కాపాడటమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ కుసుమను సెప్టెంబర్ 2వ పక్షం అంటే సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు మనం విత్తుకోవడానికి అనువైన సమయం. ఒకవేళ మరీ ఆలస్యమైనట్లయితే నవంబర్ 1వ పక్షం వరకు కూడా మనం ఈ కుసుమ పంటను విత్తుకోవచ్చు. 1 ఎకరాకి 4 కిలోల కుసుమ విత్తనం మనకు అవసరం అవుతుంది. ఇది వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు వరుసలలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎత్తుమడులు, కాలువల పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల వరకు దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. కుసుమలో మనకు చాలా రకాలు అందుబాటులో ఉంటున్నాయి. ISF 764, ఇది 120 నుండి 125 రోజుల పంటకాలం కలిగి 8 క్వింటాళ్ల వరకు మనకు దిగుబడినిస్తుంది. ఇది అధిక దిగుబడినిస్తూ ఎండు తెగులను మరియు పేనుబంకను కొంతవరకు తట్టుకుంటుంది. 30 నుండి 32% వరకు నూనె శాతం కలిగి ఉంటుంది. ISF 300, 130 నుండి 135 రోజుల పంట కాలం కలిగి ఉండి ఎకరాకు 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇందులో అత్యధికంగా 38% వరకు నూనె శాతం కలిగి ఎండు తెగులని మనకు తట్టుకునే రకం. భూమిలోని శిలీంధ్రాల ద్వారా సంక్రమించే రోగాలను అంటే ఎండు తెగులను తట్టుకునేందుకు గాను కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ లేదా 1 గ్రాము కార్బన్ డిజిన్ తో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ ఎండు తెగులు లాంటి రోగాలను తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే సాగుకు 2-3 వారాల ముందు బాగా కుళ్లిన పశువుల ఎరువును ఎకరానికి 2 టన్నుల చొప్పున భూమిలో వేసుకోవాలి. లేదా అజోస్పైరిల్లం లేదా అజోటోబాక్టర్ లేదా PSB, ఫాస్ఫరస్ సోల్బ్లైజింగ్ బ్యాక్టీరియా అంటారు, కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసినట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. రసాయనిక ఎరువుల విషయానికి వస్తే మన కుసుమ సాగులో ఎకరానికి 20 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం అందించే ఎరువులు వాడాలి. అంటే సుమారుగా 44 కిలోల యూరియా, 63 కిలోల SSP అవసరమవుతుంది. మనం భాస్వరాన్ని SSP రూపంలో వేసుకున్నట్లయితే దానిలో ఉండే సల్ఫర్ వల్ల మనకి నూనె శాతం కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. బరువైన నీళ్లలో పంటకు నీటి తడి.

0: ఇవ్వవలసిన అవసరం లేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నేలలో తేమ లేనప్పుడు కాండం సాగే దశలో 30 నుండి 35 రోజులు అప్పుడు, లేదా పూత దశలో 65 నుంచి 70 రోజులప్పుడు ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. కుసుమను మనం శనగ లేదా ధనియాతో 1:2 నిష్పత్తిలో, అంటే 1 సాల్ కుసుమ 2 సార్లు శనగ లేదా ధనియాతో మనం అంతర్పంటగా సాగు చేస్తే అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. కుసుమలో విత్తిన 20 నుంచి 35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 30% ఈసి ఎకరాకు లీటర్ చొప్పున 200 లీటర్ల నీటితో కలిపి నేలపై పిచికారీ చేయాలి. కుసుమను ఆశించే కీటకాలలో పేనుబంక, పెరుజియా ఆక్తినే పురుగు, శనగపచ్చ పురుగు, గుజియా వీవిల్ అనేవి ముఖ్యమైనవి. అలాగే కుసుమకు వచ్చే తెగులలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, ఫ్యూజేరియం ఎండు తెగులు, సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, వేరుకులు తెగులు లాంటివి మనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. రకాలను బట్టి ఈ కుసుమ విత్తిన 115 నుంచి 135 రోజులకు పంట కోతకొస్తుంది. ఉదయవేళల్లో కోయడం వల్ల గింజ తక్కువగా రాలడమే కాకుండా ముళ్ళు కూడా కొంచెం మెత్తగా ఉండి మన కోతకి అనువుగా ఉంటుంది. ఇటీవల కాలంలో యాంత్రీకరణ అభివృద్ధి వలన వరి కోత యంత్రంలో ఇలాంటి మార్పులు చేయకుండానే కుసుమను కోత మరియు నూర్పిడి చేసుకునే అవకాశం ఉంది. పూర్తి యాంత్రీకరణ పద్ధతిలో పెద్ద విస్తీర్ణంలో కుసుమ పంటను సులువుగా చేసుకోవచ్చు. తేమ 1-8% తేమ ఉండేటట్లు చూసుకుని నిల్వ చేసుకోవాలి. సుమారుగా ఎకరానికి 4 నుండి 8 క్వింటాల వరకు దిగుబడినిచ్చే కుసుమ సరైన నీటి యాజమాన్యం, నేల యొక్క సారంను బట్టి 8 నుండి 10 క్వింటాల వరకు కూడా గరిష్టంగా దిగుబడినిస్తుంది. తక్కువ పెట్టుబడితో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఎక్కువ దిగుబడిని మరియు అధిక నికరాదాయాన్ని కుసుమ పంట సాగు ద్వారా రైతులు పొందుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కుసుమ పంట సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పలు రకాల రాయితీలు, మద్దతు ధరలు మరియు సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయి. వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలిచ్చే నూనె గింజల వైపు రైతులను మళ్లించడమే మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అందులో కుసుమ సాగుకు తెలంగాణ ప్రభుత్వము, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుసుమ పంటకు ప్రతి ఏటా కనీస మద్దతు ధరను పెంచుతూ వస్తున్నాయి. మార్కెటింగ్ సీజన్ 2027-28 గాను కేంద్ర ప్రభుత్వం కుసుమ క్వింటాలు ధరపై 675 రూపాయల మేర పెంచి రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. 2027-28 గాను మన కుసుమ మద్దతు ధరను 675 రూపాయలు పెంచి 7215 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నమస్కారాలు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుసుమ పంట సాగులో మెళకుల గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీ మాణిక్యమణి గారు అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి

0: జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరుచేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికి, నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
1: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and the mutual confidence come together. That is the true spirit of the Tarang Mission. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate, strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
2: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the United
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27 ఈరోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవం

పర్యటనాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్టేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమైన చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీంద్ర గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ, నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్య. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. నాటి కార్యక్రమంలో కొరమీను చేపల పెంపకం ఇంకా యాజమాన్య పద్ధతుల గురించి మనతో చర్చించడానికి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉన్నారు శ్రీ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఖమ్మం పాలేరు రీసెర్చ్ స్టేషన్ ఫిషరీస్ శాస్త్రవేత్త శ్రీ బి రవీంద్ర గారు. నమస్కారం అండి రవీంద్ర గారు.
6: నమస్తే మేడం.
5: రవీంద్ర గారు, అంటే కొరమీను అనేది ఒక చేప కదండి, ఆ చేప పెరగడానికి నీరు అనేది చాలా అవసరం. చేపలు పెంపడానికి అసలు తెలంగాణలో నీటి వనరులు ఎలా ఉన్నాయి?
6: తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. సో మన తెలంగాణలో చూసుకుంటే మేడం, ప్రజెంట్ నీళ్లు పుష్కలంగా అన్ని చోట్ల ఉండడం జరుగుతూ ఉంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మత్స్యశాఖ కింద డిపార్ట్మెంట్ కింద దాదాపు 46,000 హెక్టార్ల కుంటలు, చెరువులు, గ్రామ పంచాయతీ చెరువులు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 78 జలాశయాలు ఉన్నాయి. వాటిలో బేస్డ్ ఆన్ ఏరియాను బట్టి మనం పెద్ద జలాశయాలు, మీడియం జలాశయాలు, మధ్యస్థ రకం జలాశయాలు, అదేవిధంగా చిన్న రకం జలాశయాలని మనం వర్గీకరించడం జరిగింది బేస్డ్ ఆన్ ఏరియా. సో ఈ జలాశయాలు, కుంటలు, పంచాయతీ ట్యాంకులు ఇవన్నీ కలుపుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 600,000 హెక్టార్ల పైచిలకు నీటి విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో మన ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ సామర్థ్యం అనేది ఇంకా 100,000 హెక్టార్ల పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి వనరుల్లో మాత్రం ముందు స్థానంలో ఉన్నాం. కాబట్టి మన ఈ మంచినీటి చెరువులు ఉన్నాయి కాబట్టి, నీళ్లు ఉన్నాయి కాబట్టి, మనకు గొలుసు కొట్టే వ్యవస్థ కాకతీయ కాలంలో చెరువులు ఉన్నాయి కాబట్టి మనం ఈ నీటి వనరులను మనం పుష్కలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వీటిలో మనం చాలా రకాల చేపలు పెంచుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా మన ఈ కొరమీను చేపలను కూడా మనం మన తెలంగాణ రైతులు పెంచుకునే అవకాశం చాలా మెండుగా ఉన్నాయండి.
5: రవీంద్ర గారు, మరి చేపల్లో చాలా రకాలు ఉంటాయి, కొరమీను చేపలు పెంచడానికి గల ప్రాధాన్యత ఏమిటంటారు
6: మేడం? ఇప్పుడు మనకు చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. మంచినీటి చేపలు ఉన్నాయి, ఉప్పు నీటి చేపలు ఉన్నాయి, అదేవిధంగా బ్రాకిష్ వాటర్ చేపలు ఉంటాయి. సో మనం బేస్డ్ ఆన్ సెలినిటీ అంటే ఉప్పు దనాన్ని బట్టి మనం చేపలను ఫ్రెష్ వాటర్ చేపలుగా, బ్రాకిష్ వాటర్ చేపలుగా, అదేవిధంగా ఉప్పు నీటి మెరైన్ వాటర్ చేపలుగా మూడు రకాలు వర్గీకరిస్తాం. సో మనం మన తెలంగాణ రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నది మంచినీళ్లే కాబట్టి ఓన్లీ ఫ్రెష్ వాటర్ చేపల పెంపకం మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. సో మన చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. సో మెరైన్ వాటర్ లో 1,000 కొలది ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ లో 1,000 కొలది చేపలు ఉన్నాయి. అందులో మనం ప్రజెంట్ డిస్కషన్ చేస్తున్న అంశం కొరమీను చేపల పెంపకం. మనం కొరమీను చేపల పెంపక విషయానికి వస్తే ఈ కొరమీనును మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి చాలా మెండుగా ఉన్నాయండి. ఎస్పెషల్లీ విటమిన్స్ గాని, తర్వాత ప్రోటీన్స్ గాని, ఎమైనో యాసిడ్స్ గాని, ఐరన్ గాని, కాల్షియం గాని, జింక్ గాని, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గాని, ఇవన్నీ మెండుగా ఉండడం వలన ఒక మనిషికి శరీరానికి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పోషకాలన్నీ ఈ చేపలోనే దొరకడం వల్ల మనం ఈ చేపను మనం మెడిసినల్ వాల్యూ ఉన్న చేపగా పిలవడం జరుగుతుంది. కొరమీను ఎస్పెషల్లీ తెలంగాణ రైతులు, ఆంధ్ర రైతులు, బీహార్ రైతులు గాని, మహారాష్ట్ర, ఈ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ మన ఈ కొరమీను చేపలను బాగా లైక్ చేస్తారు. అందువలన దీని డిమాండ్ ప్లస్ ప్రైస్ కూడా దాదాపు 400 నుంచి 700 మధ్య ఈ రోజు నడుస్తూ ఉన్నది. ఇది ఆరోగ్యానికి చాలా బెనిఫిషియల్. మనకు శరీరంలో ఎలాంటి గాయాలున్నా సరే ఇది తగ్గించే అవకాశం ఉంటది, అల్జీమర్స్ ని తగ్గిస్తుంది, అదేవిధంగా పాల ఉత్పత్తిని కూడా పెంచే అవకాశం ఉంటది. ఈ మామూలుగా ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత లేడీస్ ఈ దీన్ని తీసుకుంటే పాల ఉత్పత్తి కూడా పెరిగే ఛాన్స్ ఉండదండి. సో ఇన్ని రకాలుగా
5: అంటే తల్లి ప్రసవించిన తర్వాత ఓకే బిడ్డకు పాలు ఇవ్వడానికి

0: పాల ఉత్పత్తిని అది తీసుకోవడం వల్ల పెరుగుతూ ఉంటది. అదే విధంగా పరకలు అనే చేపలు ఉంటాయి, అది తీసుకున్నా పెరుగుతూ ఉంటది అనమాట. సో ఇన్ని రకాలుగా ఈ చేపను తినడం వల్ల మనకు బెనిఫిట్స్ అనమాట కొరమీను. అందుకనే దీని ప్రాధాన్యత అనేది జనాల్లో, అందులో ఎస్పెషల్లీ దీనికి బోన్ అనేది మిడిల్ లోనే ఉంటది, దానికి ముళ్ళు అనేది ఎక్కువ ఉండదు, కాబట్టి జనాలు కూడా తినడానికి సింపుల్ గా ఉంటది.
1: ఓకే, చేపలోని బోల్డ్ రకాలు ఉంటాయంటారు కదండి, కొరమీను చేపలు ఎన్నో రకాలు ఉన్నాయంటారా?
0: ఉన్నాయి మేడం. ఈ దీంట్లో కూడా భారతదేశంలో చూసుకుంటే దాదాపు మనకు తెలియకుండానే దాదాపు 30 రకాల వెరైటీస్ ఉన్నాయి కొరమీన్ లో. మనకు తెలిసి మనం తెలంగాణలో మనకు ప్రత్యేకంగా ఒక 3 రకాల చేపలని మనం ఈరోజు చూసుకుంటా ఉన్నాం. ఎస్పెషల్లీ కొరమీన్ మనకు తెలంగాణ స్టేట్ ఫిష్ గా మనం దీన్ని, మన గవర్నమెంట్ దీన్ని గుర్తించడం జరిగింది. మన తెలంగాణలో దొరికే అన్ని చేపలలో ఈ చేపకు ప్రత్యేకమైన గుర్తు ఉండడం వలన ఇది కూడా రేర్ గా దీని ప్రొడక్షన్ గురంగా పెరగాల్సిన అవసరం ఉంది. ఇంత మెడిసినల్ వాల్యూ కలిగి ఉండడం వలన ఈ చేప తెలంగాణ ప్రభుత్వం ఈ చేపను మన తెలంగాణ రాష్ట్ర చేపగా గుర్తించి పెంచడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా దీన్ని ప్రొడక్షన్ పెంచడానికి అన్ని రకాలుగా మనం డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేస్తా ఉన్నది. సో ఈ చేపల్లో మేడం మనకు రాష్ట్రంలో మన తెలంగాణ రైతులకు తెలిసినది ఏంటంటే ఎస్పెషల్లీ కొరమీను, చిన్న సైటస్ అంటారు దీన్ని, కొరమీను చేప అంటాం. ఇదొకటి. రెండో రకం చేప పూమేను చేప అంటాం. మూడో రకం చేప బురదమట్ట. ఇంగ్లీష్ లో చెప్పుకున్నట్టయితే మనం చిన్న సైట, చిన్న సైట్ అని కొరమీను అంటాం. తర్వాత చిన్న పంక్టేటస్ ను ఇది మన బురదమట్ట అంటాం, చిన్న మెరుజిలేస్ ని మనం పూమేను అంటాం. సో ఈ 3 రకాల చేపల గురించి మన తెలంగాణ రైతులకు బాగా అవగాహన ఉన్నది. సో ఈ 3 రకాల చేపలలో కొరమీను చేప అనేది 80 నుంచి 90 సెంటీమీటర్లు వరకే లెంత్ పెరిగింది. ఒక కల్చర్ పీరియడ్ లో ఇది దాదాపు 30 కేజీ నుంచి కేజీ, మా అయితే రేర్ గా కేజీ నెర వరకు బరువు పోతుంది. ఈ పూమేను చేపను చూసుకున్నట్టయితే ఇది 4 నుంచి 8 కేజీ దాకా కూడా బరువు పెరిగింది. దాదాపు 100 నుండి 150 సెంటీమీటర్ల పైన కూడా ఇది లెంత్ పెరిగింది. ఈ మూడిట్లో అతి చిన్నగా పెరిగే చేప ఏదంటే బురదమట్ట. దాన్ని ఇంగ్లీష్ లో మేము శాస్త్రీయంగా చిన్న పంకటేట అంటాం, మన తెలంగాణ రైతులు బురదమట్ట అని చెప్తారండి. సో ఈ 3 రకాల చేపలు మనకు కొరమీను రకాలు మన వాళ్ళకి తెలిసింది. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ మూడిట్లో మనం బాగా కల్చర్ చేస్తున్న చేప ఏదైనా ఉందంటే అది మన కొరమీను చేప, చిన్న సైటస్.
1: ఓకే, అయితే రవీంద్ర గారు, ఈ చేపలు పెరగడానికి చెరువు నిర్మాణం అనేది చాలా అవసరం కదా, అసలు ఈ చెరువు నిర్మాణం అనేది ఎలా చేస్తారు, అంటే దీని విస్తీర్ణం ఇంతే ఉండాలి అని ఏమన్నా ఉందా?
0: తెల్ల చేపలు అంటే బొచ్చే, రవ్వ, మోసు, బంగారదిగ ఈ రకాలు ఉన్నాయి కదా, వాటిని పెంచడానికి ఒక రకమైన చెరువు నిర్మాణం మనకు కావాలి. అదే విధంగా ఈ కొరమీను చేపలు పెంచడానికి కూడా ఒక రకమైన చెరువు నిర్మాణాలు కావాలి. మనం తెల్ల చేపలు అనుకోండి, తెల్ల చేపలు మనం పెంచాలంటే చెరువు ఈ కొరమీనుల కంటే చాలా విశాలంగా ఉండాలి. సో మనం తెల్ల చేపలు చేయాలంటే మినిమం 2 నుంచి 2.5 ఎకరాలు, అంటే 1 హెక్టార్ పైన ఉంటే చెరువు చేప కూడా విశాలంగా తిరిగి మంచిగా యాక్టివ్ ఉండి ఫుడ్ తీసుకుని మజిల్ స్ట్రెంత్, అదే చర్మం అనేది ఫ్లెష్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మాంసం, మాంసమే చర్మం కావాల్సింది, ప్రోటీన్ ఇవ్వడం వల్ల అది మాంసం పెరిగింది, మాంసం పెరిగింది చేప వెయిట్ వస్తుంది, కాబట్టి రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట.
1: అంటే చేప తిరగడానికి అనుగుణంగా ఉండేంత విస్తీర్ణంలో
0: చెరువు ఉండాలి. తెల్ల చేపల విషయంలో, మన కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే కమర్షియల్ గా చేసుకోవాలంటే రైతులు 1/2 ఎకరం నుంచి 1 ఎకరం లోపు చేసుకుంటే బాగుంటది. అందుకంటే ఎక్కువ చేస్తే వీళ్ళు పెట్టుబడి పెట్టలేరు. ఎందుకంటే చేపలు పెంచాలంటే మనకు ఎక్కువ ప్రోటీన్ పర్సంటేజ్ ఉన్న మేత కావాలి. మనకు ప్రోటీన్ పర్సంటేజ్ అనేది పెరిగే కొద్దీ ఈ మేత యొక్క ఖర్చు విలువ అనేది పెరుగుతూ ఉంటది రూపాయలలో. సో మనకు తెల్ల చేపలకు ప్రోటీన్ ఏమో 24 నుంచి 30 రేంజ్ లో ఉంటే సరిపోద్ది. కొరమీను మాంసాహారి చేప కాబట్టి దీనికి ప్రోటీన్ పర్సంటేజ్ అనేది హై లెవెల్ ఉండాలి, 40 నుంచి 50 మధ్య ఉండాలి. కాబట్టి ప్రోటీన్ పర్సంటేజ్ అనేది మనం ఇన్క్లూడింగ్, అదే దాని పర్సంటేజ్ పెరుగుతూ ఉంటే రైతుకు దీని యొక్క ఖర్చు పెరుగుతూ ఉంటది. కాబట్టి రైతు ఈ చేపలను తక్కువ మొత్తంలో చేసుకోవాలి. తక్కువ ఏరియాలో 1/2 ఎకరం నుంచి 1 ఎకరం లోపు చేసుకుంటే కమర్షియల్ గా బాగా పనికి వస్తుంది. చిన్న చిన్న రైతులు ఇంటికాడ ఉన్న నేలలు కూడా చేసుకోవాలంటే 1 నుంచి 2 క్వింటలు 5 క్వింటలు ఉన్న చెరువులలో కూడా చేసుకోవచ్చు. వీటిని మట్టి చెరువులలో చేయడం వల్ల చేప మంచిగా వాటర్ ని మెయింటైన్ చేయడం వల్ల మంచిగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటదండి.
1: ఎదుగుదల
0: బాగుంటుంది.
1: చేప తల్లి చేప ఉంటుంది కదా, పిల్ల చేప ఎట్లాగూ పెరుగుతుంది అనుకోండి, అసలు తల్లి చేపని ఎలా ఎంచుకోవాలంటారు?
0: తల్లి చేపల విషయానికి వచ్చేస్తే మనం చేపల్లో ఇప్పుడు మగ ఆడ చేపలు మనం గుర్తుపట్టాలి. మెచ్యూరిటీ అనేది వస్తుంది ఈ ఆడ మగ చేపలు యవ్వన దశకు వచ్చిన తర్వాత. ఈ కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే మనం ఈ చేపలు 5-6 నెలల్లోనే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. పుట్టిన చేప 5-6 నెలల తర్వాత ఎగ్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. బట్ మనకు ఏ జీవి అయినా సరే ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే ఫలవంతమైన బేబీస్ ని గానీ ఎగ్స్ ని గానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే మనకు చేప అనేది దాదాపు కేజీ కేజీ నెర ఉండి 2 నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న చేప మనం ఎన్నిక చేసుకుంటే మంచిగా ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉన్న చేప మనం చూడగానే మనకు అర్థమైపోద్ది చేప వీక్గా ఉందా లేకపోతే బలంగా ఉందా వీక్గా అనేది మనం చూసి కంటితో చూసుకో దాన్ని గుర్తుపట్టవచ్చు. అలాంటి చేపల్ని మనం బ్రీడింగ్ కోసం ఎంచుకోవాలి. సో ఆడచేప మగ చేప అనేది మంచి యాక్టివ్ లో ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. కేజీ నెర

0: రెండు కేజీల లోపు, లేకపోతే అట్లీస్ట్ హాఫ్ కేజీ నుండి కేజీ లోపు బరువు ఉన్న మగాడ చేపలను మనం ప్రతిపది కోసం, బ్రీడింగ్ కోసం ఎంచుకోవాలి.
1: ఈ తల్లి చేపలకి ఏమన్నా ప్రత్యేకమైన చెరువుల నిర్మాణం ఏమన్నా ఉంటుందండి?
0: తల్లి చేపల యాజమాన్యం కూడా తెల్ల చేపలు కూడా ఒక రకంగా ఉంటది, ఇక్కడ కూడా మనకు ఒక రకంగా ఉంటది. సో తల్లి చేపల కోసం మనం స్మాల్ స్కేల్ లో చిన్న చిన్న ట్యాంకులు నిర్మించుకోవాలంటే మనం ట్యాంక్స్, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఉన్న 5 గుంటలో 10 గుంటలో చెరువు చేసుకుని దాంట్లో చేపలను వదిలి బ్రీడింగ్ చేపిస్తా ఉంటారు. సో అలా కాకుండా కొంతమంది పొలం దగ్గర గానీ ఇంటికాడ గానీ సిమెంట్ ట్యాంకులు నిర్మించుకోవచ్చు. 6x5x1 మీటర్ పొడవు 6, వెడల్పు 5, డెప్త్ 1 మీటర్. సో ఈ విధంగా మనం నిర్మాణం చేసుకుని అలాంటి నిర్మాణం ఉన్న ట్యాంకులో మనం మగాడ చేపలు 2 నుంచి 3 జతలు వేసుకుని దాంట్లో మనం బ్రీడింగ్ చేయించుకోవచ్చు. అలాంటి నిర్మాణం చేస్తే ఈ బ్రీడింగ్ అయిన తర్వాత పిల్ల కూడా మనం తొందరగా సింపుల్ గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రీడ్ అయిపోయిన తర్వాత ఎగ్గు రిలీజ్ అవుతుంది, ఎగ్గు రిలీజ్ అయిన తర్వాత అది పిల్లల్ని కూడా మనం తొందరగా పట్టుకోవచ్చు. అదే మనం కుంటల్లో మట్టి చెరువులలో మనం చేపల్లో బ్రీడింగ్ చేయించినాం అనుకోండి, అక్కడ కూడా చేసుకోవచ్చు. దీనికంటే అది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో రెండు రకాలుగా చేసుకోవచ్చు. పొలాలలో ఎత్తని పనులు చేసుకోవచ్చు, సిమెంట్ స్ట్రక్చర్ లో చేసుకోవచ్చు. సిమెంట్ స్ట్రక్చర్ లో తొందరగా మనకి క్యాప్చర్ చేయడానికి, పట్టుకోవడానికి చిన్నపిల్లల్ని, దాంట్లో అయితే కొద్దిగా టైం పట్టింది. సో ఈ రకమైన 6x5x1 రేంజ్ లో మనం
1: ఈ సైజ్ లో
0: మన తల్లి చేపలను పెట్టుకుంటే చెరువుల నిర్మాణానికి ఇది
1: బాగుంటుంది.
2: హరి హరి.

0: కొరమీన్ చేపలు పిల్లలు పుడతాయి కదా, పిల్లలు ప్రత్యుత్పత్తి, అసలు ఎలా చేస్తారండి?
1: సో మేడం, మనం ప్రత్యుత్పత్తి విషయానికి వస్తే అంటే హ్యాచరీ మేనేజ్మెంట్ అంటే దీన్ని. సో మగ ఆడ చేపలను మనం 1:1 రేషియోలు తీసుకోవాలి. మగ ఆడ చేప, కేజీ ఆడ చేపకి కేజీ మగ చేప. మెచ్యూరిటీ ఉన్న చేపలను 1:1 రేషియోలో పెట్టుకుంటే గుడ్లు రిలీజ్ పిల్లలు తయారవుతాయి. లేకుంటే మనం 1:2 రేషియోలో అయినా పెట్టుకోవాలి. చాలా మంది 1:1 లేదా 1:2 రేషియోలో పెట్టుకుంటారు. ఈ కొరమీన్ చేపలు ఏంటంటే మేడం, మనం కొరమీన్ చేపల బ్రీడింగ్ చేయించాలంటే ఇది తెల్ల చేపల బ్రీడింగ్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కొరమీన్ చేపలు అవి బ్రీడింగ్ చేసుకోవాలంటే మన చెరువులో వాటికి ఈ నీటి ముక్కలు కావాలి. ఉల్లి నాసు గాని, ఐకార్నే గాని, హైడ్రిల్లా గాని, ఇలా తర్వాత తుంగ గాని, జమ్ము గాని, ఇలాంటి చెట్లున్న ఈ చెట్లు ఉంటే లోపల వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. సిమెంట్ ట్యాంక్ లో అయితే మనం వేసుకోవాలి. ఉల్లి నాచు లేకపోతే ఇప్పుడు హైడ్రిల్లా ఇలాంటి వేసుకుంటే ఏం చేస్తారంటే దాన్ని రక్షించుకోవడానికి అది దాక్కుంటది. ఆడ
0: దానికి
1: అనుగుణంగా వాతావరణాన్ని ఏర్పరచుకుంటది. ఇప్పుడు మనం పిట్టలు గూడు ఎట్టయితే చేస్తుందో ఈ కొరమీన చేపలు కూడా పిట్ట గూడు లాగా మగ ఆడ చేపలు కలిసి మగ చేప ఎస్పెషల్లీ తీసుకొచ్చి పిట్ట గూడు ఏదైతే ఎట్ట చేస్తుందో అట్లనే చేసేస్తుంది. పిట్ట గూడు లాగా చేసిన తర్వాత ఆడచేప దానికి అట్రాక్ట్ అయిపోయింది. మగ చేపకి ఆడచేప అట్రాక్ట్ అయిపోయి దానికి దగ్గర వచ్చేసి దాని చుట్టూ తిరుగుకుంటూ రెండు తిరుగుతాయి. ఇంకా రెండు తిరిగి కలిసిపోయి ఇదేమో ఆడచేప ఎగ్గులను రిలీజ్ చేస్తుంది, వారిస్ ని రిలీజ్ చేస్తుంది, మగ చేప మిల్క్ ని రిలీజ్ చేస్తుంది. ఈ రెండు ఎగ్గు తర్వాత మిల్ట్ పాలాంటి ద్రవం ఈ రెండు కలిసిన తర్వాత ఎగ్ అనేది ఈ వన్స్ రిలీజ్ అయిన తర్వాత 6 నుంచి 8 గంటలు లేదా లేట్

0: 10 గంటలు, ఈ గంటల లోపల ఎగ్ అనేది రిలీజ్ చేస్తాయి. లోపల మనం ఇంజక్షన్ వేయవచ్చు లేకపోతే ఇంజక్షన్ వేయకుండా వేయవచ్చు, హార్మోన్ ఇంజక్షన్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేచురల్ గా ఉన్న హార్మోన్స్ తో పాటు సింథటిక్ హార్మోన్స్ కూడా వస్తున్నాయి, ఓవాప్రియం ఓవాటైడ్ అని. సో ఓవాప్రియం ఓవాటైడ్ హార్మోన్ కూడా మనం మగాడ చెప్పుకి 0.5 ml చొప్పున వేసుకున్న ఈ రోజు ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు వేస్తే తర్వాత నైట్ 12 తర్వాత ఎగ్ రిలీజ్ చేస్తాయి. సో అలా ఎగ్ రిలీజ్ అయిన గుడ్డు 24 నుంచి 30 గంటల్లో అది హ్యాచ్ అవుట్ వస్తుంది. అంటే గుడ్డు పగిలిపోయి కోడి గుడ్డు పిల్లగట్ట బయట వస్తుంది, ఈ చేప గుడ్డు కూడా బయటకు వస్తుంది. సో ఈ చేప గుడ్డు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న దోమల్లాగా కంటిలో ఒకటి నలుసులు ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న దోమల గింజ ఆకారాలు కింది కింద ఉంటాయి. ఆ తర్వాత ఒక 7 రోజులు దాటిన తర్వాత ఈ పిల్ల చిన్నగా ఆరెంజ్ కలర్ వస్తుంది. 14 రోజులలో 2 వారాల్లో మంచిగా ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ మళ్ళా 25-30 రోజుల దాకా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది బేబీ. మళ్ళా 25-30 రోజుల తర్వాత మళ్ళా బ్లాక్ గా మారిపోద్ది. బ్లాక్ గా మారిపోయి మనకు కొరమైన చేప ఎట్టయితే దానికి స్ట్రైప్స్ ఇలా ఉంటాయో, నల్లటి చారాలు తర్వాత వైట్ చారాలు ఇలా స్ట్రైప్స్ ఉంటాయి, వాటి స్ట్రైప్స్ ఏర్పడడం మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి బేబీస్ ని మనం తీసుకుపోయి ఏం చేస్తాం, ఈ చేపలకు స్వజాతి భక్షణ ఉంటుంది ఈ చేపల్లో, కాబట్టి వాటి బేబీస్ నివే తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 2 వీక్స్ అయిన తర్వాత ఆ ఎరుపు కలర్ లో ఉన్న బేబీస్ ని మనం సపరేట్ ట్యాంక్స్ లో వేసుకుని దానికి ఫీడింగ్ చేయడం అలవాటు చేయాలి మనం. వాటి కోసం ఫీడ్ కోసం మనం మనకు ఈ పరకలు చిన్న వీడి ఫిషెస్ ఉంటాయి కదా, పరకలు సన్నమామలు ఇలాంటి చేపలను మనం బాగా మిక్సీలో గ్రైండ్ చేసేసి వాటికి ఇవ్వడం చేయాలి. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ బిఫోరే ఈ ఆడచేప ఏం చేస్తారంటే ఇలా కీటకాలు అన్ని ఉంటాయి కదా, వాటిని బాగా నోట్లో నలగొట్టి ఇట్లా ఉమ్మేస్తా ఉంటది, ఇవి తింటా ఉంటాయి బేబీస్. 2 వీక్స్ తర్వాత మనం దాన్ని తీసేసి వేరే ట్యాంక్ లో వేసి మనం బయట చేపలను పెట్టుకుని గ్రైండ్ చేసి వాటికి కావాల్సిన మోతాదులో మనం ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం బయట మ్యానుఫ్యాక్చర్ అయిన ఫీడ్ కంపెనీస్ నుంచి వచ్చే మేతలు ఉంటాయి, ఆ మేతలను కూడా గ్రైండ్ చేసిన చేప మాంసానికి కలిపి ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం ఈ చేపలకు కావాల్సిన పరకలు ఎప్పుడు మనకు లభ్యతలు ఉండవు, కాబట్టి దాన్ని ఫీడ్ డైవర్ట్ చేయాలి. అది డైరెక్ట్ లైవ్ ఫిష్ ని తినే హ్యాబిట్ ఉన్న చేపల్ని మనం ఫీడ్ కి కన్వర్ట్ చేస్తాం, ఫీడ్ కి తినే విధంగా చేస్తాం. సో నెల తర్వాత 2 నెలల 3 నెలల వాటికి మనం పూర్తిగా ఫీడ్ కన్వర్ట్ చేసేయాలి. 3 నెలల వయసు వచ్చేసరికి వీటికి 4 నుంచి 5 ఇంచెస్ లెంత్ వస్తుంది, 40-50 గ్రాములు బరువు వచ్చేస్తుంది పిల్ల. సో అలాంటి బేబీస్ ని మనం మన రైతులకు ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కంపెనీ మేతలు, బయట చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, గ్రోవెల్ అని, యూనో అని, కార్గిల్ అని చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీ మేతలని వీడు డైరెక్ట్ తీసుకొచ్చి వేసేస్తే ఆటోమేటిక్ అవి తిని సైజుకి వస్తాయి. తీసుకునే పిల్లలు కూడా ఎప్పుడు రైతులు ఈక్వల్గా ఉన్న పిల్లలు తీసుకోవాలండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటే అవి ఒకదానికి ఒకటి తినేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈక్వల్ గా ఉన్న చేపలు 50 గ్రాములు పైబడిన చేపలను వీళ్ళు తీసుకుపోయి రైతులు ట్యాంకులు వేసుకుంటే బాగుంటుంది.
1: అంటే అన్ని చేపలు ఒకే వెయిట్ లో ఉండాలి,
0: ఒకే వెయిట్ లో ఉండి.
1: ఓకే, ఈ నర్సరీ యొక్క మేనేజ్మెంట్ ఎలా అంటారు?
0: 2 వీక్స్ తర్వాత ఉన్న బేబీస్ ని మనం తీసుకొచ్చి నర్సరీ ట్యాంక్ లో వేసిస్తాం. నర్సరీ ట్యాంక్స్ లలో అది కూడా మినిమం 4:1:1 లేకపోతే 3:1:1 లేకపోతే ఇంకా కొద్దిగా బ్రాడ్ గా చేసుకోవాలంటే 5:3:1. సో చిన్న చిన్న ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే మనకు డ్రమ్స్ ఉంటాయి కదండి, డ్రమ్స్ కూడా తీసుకొచ్చి ఆ డ్రమ్స్ లలో పర్ స్క్వేర్ మీటర్ ఏరియాకి 500 నుంచి 600 పిల్లలు మనం ఒక్కొక్క ట్యాంక్ లో వేసుకుని వాటికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పరకలు గాని ఈ చందమామలు గాని ఆ చేపలు తీసుకొచ్చి దాన్ని గ్రైండ్ చేసి ఫస్ట్ కూడా మొదలు పెట్టాలి. ఇచ్చిన 10 రోజుల తర్వాత మళ్ళా ఈ కంపెనీ మేతలు ఉంటాయి కదండి, చిన్నపిల్లలు తినేది వాటి మోత చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ సైజులో మేత సైజు కూడా ఉంటుంది, 1 mm 2 mm ఇట్లా సైజులు ఉంటాయండి కంపెనీ మేతల్లో. చిన్నపిల్లలకి చిన్న సైజు వేస్తాం స్టార్టర్ మీద అంటే దాన్ని స్టార్టర్స్. సో స్టార్టర్ ఫీడ్ ని కూడా మనం ఈ మాంసానికి కలిపేసి వాటికి ఇస్తాం. సో ఈ ఇచ్చే క్రమంలో మనం నర్సరీ మేనేజ్మెంట్ లో పిల్ల మంచిగా బలంగా యాక్టివ్ గా ఉండాలంటే వాటికి విటమిన్ సి కూడా ఆ ఫీడ్ లోనే మిక్స్ చేసి ఇవ్వాలి, పౌడర్ ఫామ్ లో ఉంటుంది విటమిన్ సి. అదేవిధంగా విటమిన్ సి తో పాటు మనం అది యాక్టివ్ గా ఉండడానికి లివర్ టానిక్ కూడా కలిపివచ్చు. సో విటమిన్ సి రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, పిల్ల తొందరగా వ్యాధులు సోకే అవకాశం లేకుండా యాక్టివ్ ఉంటుంది. సో లివర్ కూడా మంచిగా ఉండడానికి లివర్ టానిక్ కూడా ఇస్తాం, కాబట్టి పిల్ల మంచి యాక్టివ్ అయిపోద్ది. ఇలా మనం ఒక 3 నెలల వరకు నర్సరీ ట్యాంక్ లోనే పెంచాలి ఇట్లా ఈ రకంగా మేత అలవాటు చేసు. సో ఈ 3 నెలలు నర్సరీ మేనేజ్మెంట్ అయిన తర్వాత దాన్ని రేరింగ్ అనేది స్పెసిఫిక్ ఏ ఉంటదండి, మన తెల్ల చేపలో రేరింగ్ ఉంటది, దీంట్లో రేరింగ్ లేకుండా డైరెక్ట్ మనం గ్రౌండ్ లోనే తీసుకుంటాం. ఆ తర్వాత రైతులకి మనం ఈ పిల్ల ఇచ్చేయచ్చు, రైతులు కూడా దీన్ని తీసుకోవాలి,
1: దీనిలో తీసుకోవాలి. ఇది గ్రో అవుట్ కల్చర్ అని అంటూ ఉంటారు కదా, దాని గురించి వివరంగా చెప్తారా?
0: గ్రో అవుట్ కల్చర్ అంటే మేడం ఇప్పుడు రైతులు తెల్ల చేపలైనా మన కొరమేను చేపలు వీటినే మనం నల్ల చేపలని కూడా అంటాం, ఎందుకంటే తెల్ల చేపలు తెలుపు రంగులో ఉంటాయి, ఈ ఎస్పెషల్ మనకు ఈ మన కొరమేను తర్వాత మార్పు చేపలని ఉంటాయి, ఇంకా క్యాట్ ఫిష్లు పైన నలుపు రంగులు ఉంటాయి బాగా, కింద కొద్ది వైట్ ఉంటుంది. సో నల్ల చేపలని కూడా అంటారు వీటిని. కల్చర్ విషయానికి వచ్చేస్తే గ్రో అవుట్ కల్చర్ అంటే మనం పెద్ద చెరువులు తయారు చేసుకుని ఇప్పుడు మనం రైతులు కమర్షియల్ గా చేసుకోవడం కోసం తక్కువలో తక్కువ 10 క్వింటల్ నుంచి మొదలుపెట్టి 1/2 ఎకరం లేకపోతే 1 ఎకరం. సో నీ స్తోమతను బట్టి 1 ఎకరం కంటే పైకి పోకూడదు. ఎందుకంటే మనం ఈ కంపెనీ మీద కొనుక్కోవాలి. గ్రోఅవుట్ కల్చర్

0: లో మనం ఫస్ట్ చెరువును మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాచరీ అతను ఉన్నాడు, హ్యాచరీ అంటే ఆయన పిల్లలు తయారు చేశాడు, ఆయన స్ట్రక్చర్ ఏదో పెట్టుకుని మనం తెల్ల చేపలు అంటే వాటికి ఇట్లా పోర్టబుల్ హ్యాచరీస్ అని, సీఫో పోర్టబుల్ హ్యాచరీ, చైనీస్ సర్క్యులర్ హ్యాచరీస్ అని అవి ఉంటాయి. వీటికి ఏంటంటే మనమే మన సిమెంట్ ట్యాంక్స్ లో గానీ లేకపోతే ఉన్న చెరువులలో చిన్న చిన్న కుంటల్లో 2 కుంటలు 5 కుంటలు 10 కుంటలు, వీటికి పెద్ద పెద్ద చెరువులు అవసరం లేదు,
1: చిన్న కుంటలు సరిపోతాయి,
0: చిన్న కుంటలు సరిపోతాయండి. సో దాంట్లో మనం నీటి మొక్కలు వేసుకుని, ఎందుకంటే వాటికి ప్రొటెక్షన్ కోసం నీటి మొక్కలు ఉండాలి లోపల. సో నేను చెప్పాను ఇప్పుడు వాలేషన్ ఏరియా గానీ, హైడ్రిల్లా గానీ, ఐకార్నియా గానీ, సో ఈ నీటి మొక్కలు లోపల పడేస్తే అవి హైడ్ అవుతాయి, దాక్కుంటాయి అనమాట. సో అలాంటి మొక్కలు వేసుకుంటూ మనం తయారు చేసుకుంటాం లోపల. సో గ్రౌండ్ కల్చర్ విషయానికి వచ్చేస్తే వీటికి తక్కువలో తక్కువ 5-10 లేకపోతే ఎకరం ఇలాంటి చెరువులు మనం ఎన్నిక చేసుకోవాలి. చెరువు తవ్వుకున్న తర్వాత మనం దాంట్లో ఫస్ట్ ఎరువులు వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ప్లాంక్టన్ తయారు కావాలి. వీటికి ఇవి మాంసాహారులు కాబట్టి వీటికి జంతు ప్లవకాలు అనేవి ఉంటాయి. జంతు ప్లవకాలు ఎలా డెవలప్ చేసుకోవాలో కవు డంగు, తర్వాత కొంత యూరియా, ఆ తర్వాత కొంత సింగిల్ షుగర్ ఫాస్ఫేట్, సో ఇలాంటి వాటిని మనం వేసుకుంటే మనకు ఇది జూ ప్లాంక్టన్ అనేది తయారైంది. వీటిని రకరకాలుగా చేసుకుంటారు, కొంతమంది పిండి పదార్థాలు కూడా వాడతారు. సో ఈ ఆర్గానిక్ మెనూరింగ్ చేయడం వలన జంతు ప్లవకం అనేది తయారైంది. మనం ఇప్పుడు మాంసాహారంలో ఉంటాం మానవుల్లో, తర్వాత శాఖాహారంలో కూడా ఉంటాం. కొంతమంది చికెన్ తింటారు, కొంతమంది ఆకుకూరలు తింటారు. సో అలాగనే ఈ కొరమీను చెప్పు మాంసాహారి, దీనికి వేటాడే స్వభావం ఉంటది. కాబట్టి ఇనీషియల్ లో ఇది కొద్దిగా జంతు ప్లవకాలను తింటది. సో జంతు ప్లవకాలు డెవలప్ ఏ విధంగా చేసుకోవాలి, లైమ్ వేసుకోవాలి, తర్వాత మెన్యూరింగ్ చేసుకోవాలి. ఒక వాటర్ అనేది ఒక మినిమం 3.5 నుంచి 4.5 డెప్త్, అడుగులు 3.5 నుంచి 4.5 అడుగుల వరకు మనం వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి. ఆ తర్వాత చేపలు తీసుకొచ్చి, చేప అనేది ఎప్పుడు 5 నుంచి 6 ఇంచుల చేప, ఇక బరువులు వచ్చేసి నీకు 40 నుంచి 50 గ్రాములు ఉన్న చేప, అలాంటి చేపలను రైతులు ఎన్నిక చేసుకోవాలి. అన్ని సైజులో సమానంగా ఉన్న చేపలను ఎన్నిక చేసుకుని తీసుకుని వచ్చి ఎకరానికి 8 నుంచి 12 వేలు వేసుకోవచ్చు. వీళ్ళు ఎకరానికి నీకు అరెకరం ఉంటే దాంట్లో సగం
1: 8 నుంచి 12 వేలు
0: ఎకరానికి వేసుకోవచ్చు. అట్లా వేసుకోవచ్చండి.
1: అన్ని చేపలు వేయాలి,
0: అన్ని చేపలు వీళ్ళు ఆ చెరువులు వదిలేయాలి. అరెకరం అయితే ఇంత, ఎకరం అయితే 8 నుంచి 12 వేలు వేసుకున్న తర్వాత వాటిని మనం ఇప్పుడు వీడు ఫీడ్ కన్వర్సేషన్ కదా, మనం బయటకు కంపెనీ మేతలు దొరుకుతాయి, ఆ కంపెనీ మేతలు తీసుకొచ్చి బాడీ వెయిట్ ని బట్టి మనం మేత వేయాలి. చిన్నప్పుడు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది, చిన్నప్పుడు మనం 5 శాతం కూడా వచ్చు. ఇచ్చే మేత అనేది ఇది మాంసాహారి కాబట్టి దీనికి 40 నుంచి 50% ప్రోటీన్ పర్సెంటేజ్ ఉన్న మేతను మనం
1: అందించాలి
0: ఈ చేపలకి, ఎందుకంటే అవి ప్రోటీన్ కావాలి. వాటికి ప్రోటీన్ ఉంటేనే దాని మాంసం తయారయ్యేది, రైతుకు లాభం వస్తుంది. కాబట్టి అలాంటి ఫీడ్ తీసుకొచ్చి మనం ఆ చేపలకి ఇస్తా ఉండాలి. సో మనం వేసేటప్పుడు ఫస్ట్ శాంప్లింగ్ చేసుకోవాలి, ఒక 10 నుంచి 20 చేపలు తీసుకొని వాటి యావరేజ్ వెయిట్ చూసుకొని మనం చెరువులో ఒక 12 వేలు చేపలు వేసాం అనుకోండి, 12 వేలు వేసేటప్పుడు యావరేజ్ గా ఒక 10 చేపల బరువు చూసుకోవాలి, 50 గ్రాములు 100 గ్రాములు వచ్చింది అనుకోండి. సో అది మనం ఒక డైరీలో మెయింటైన్ చేయాలి, రైతు ఒక డైరీని మెయింటైన్ చేసి డైరీలో రాసుకోవాలి. ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి విసిడోలు ఉంటది, క్యాష్నెట్ వేసి మళ్ళీ ఒకసారి వెయిట్ చూసుకోవాలి. ఒక 10 చేపలు పట్టుకుని స్టార్టింగ్ లో 10 చేపలు 200 గ్రాములు ఉంటే 15 రోజుల తర్వాత చేప పెరిగిందా లేదా అనేది చూసుకోవాలి. చేపలు మినిమం రోజుకు ఒక 2 నుంచి 3 గ్రాములు, తెల్ల చేపలు అయితే 3-4 గ్రాములు పెరగాలి. సో ఎలాగలే ఈ చేప కూడా 2-3 గ్రాములు పెరగాలి. చేప పెరుగుతుందా లేదా అనేది నువ్వు
1: గమనించుకుంటూ
0: ఉండాలి, కానీ అలాగని వదిలేయకూడదు చేపని. సో గమనించుకుంటూ ఉంటే 15 రోజుల తర్వాత కొంత గ్రోత్ వస్తుంది, మళ్ళీ ఆ గ్రోత్ ప్రకారం మళ్ళీ
1: గ్రోత్ ను బట్టి మనం ఆహారం అనేది
0: అందించాలి. వేసేటప్పుడు కూడా గమనించాలి, మనం ఫీడ్ వేసేటప్పుడు ఏ గానే 5 నుంచి 10 నిమిషాల్లో తినేసినాయి అనుకోండి, మళ్ళా నెక్స్ట్ డే గానీ దాన్ని కొద్దిగా పెంచేయాలి, అలా కూడా పెంచుకోవచ్చు రైతు తర్వాత కూడా. సో ఒకవేళ మిగిలిపోతుంది అనుకోండి వేసే మేత, నెక్స్ట్ రోజు కొద్దిగా పావుగా
1: తగ్గించుకోవాలి.
0: మేత మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి రైతులు. వ్యాధుల్లో మనం పట్టించుకోకుండా అట్నే వదిలేస్తే మేత ఆగమైపోయి కిందకి వెళ్ళిపోద్ది, ఎక్సెస్ మేత వెళ్ళిపోయి మళ్ళీ అది మొత్తం కింద అమ్మోనియా అనే విషవాయువు ఫామ్ అయింది. వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ చేప అయినా, తెల్ల చేపలు అయినా సరే అండి, అదే విధంగా మనకు మంచినీటి చేపలు అయినా సరే, వాటర్ లో అమ్మోనియా అనేది ఉంటది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉంటది, పిహెచ్ అనేది ఉంటది. ఈ పారామీటర్స్ ని మనం చూసుకోవాలండి. ఈ పారామీటర్స్ ని మనం చూసుకోవడం వలన చేప అనేది
1: ఆరోగ్యంగా
0: పెరిగింది. నీటి యాతమ అనేది చాలా ఇంపార్టెంట్.
1: కొరమీను చేపకి సాధారణంగా వచ్చే వ్యాధులు ఏంటి, అసలు వాటిని ఎలా నివారించుకోవచ్చు?
0: సో మేడం, ఇప్పుడు ఈ చేపలలో మనకు సాధారణంగా వ్యాధులు అనేవి సోకుతా ఉంటాయి. ఈ వ్యాధులు అనేది ఎప్పుడు సోకుతాయంటే, ఎప్పుడైతే రైతు నీటి మేనేజ్మెంట్, నీటి యాజమాన్యం చక్కగా నిర్వహించడో, అప్పుడు మేత ఎక్కువైపోవడం గానీ, లేకపోతే లోపల చెరువు కింద బాటం సరిగా లేకపోవడం వల్ల గానీ, లేకపోతే చెత్త వ్యాధం అనేది పెరిగిపోయి కింద కుళ్ళిపోవడం వల్ల గానీ, ఏమైందంటే కింద అమోనియా ఫామ్ అయింది, బాటం మొత్తం చెడిపోద్ది. బాటం చెడిపోవడం వలన ఈ చేపలకు రోగాలు అనేవి మొదలవుతాయి. సో ఈ కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే, మేత అనేది మనం మంచిగా చూసుకోవాలి. మేత వేస్టేజ్ అయితే మాత్రం అమోనియా ఫామ్ అయిపోయి మనకు అడుగు భాగం నుంచి పైకి గ్యాస్ ఫామ్ లో పైకి వస్తుంది, అమోనియా గానీ, మీథేన్ గానీ, ఈ వాయువులు, తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ H2S కింది నుంచి పైకి వస్తాయండి. సో ఇది రిలీజ్ అవడం వలన చేపల యొక్క ముప్పలు ఉంటాయి కదండి, ఈ pH రైజ్ అయిపోయినా, అమోనియా పెరిగినా, గిల్ని

డ్యామేజ్ చేసేది, మొప్పలన్నీ డ్యామేజ్ చేసేసేది. మొప్ప కుళ్ళు తెగులు వస్తాయి, గిల్లట్ అంటాం దాన్ని. ఈ గిల్లట్ అనేది వస్తుంటది, అదేవిధంగా ఫిన్రాట్ అనేది వస్తుంది, తోక కొరకుడు గానీ మొప్ప కొరకుడు గానీ ఈ రకంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటది. సో దాన్ని మనం అరికెళ్ళడానికి ఏం చేయాలంటే మనం జియోలైట్ అనే శానిటైజర్ యూజ్ చేయాలి. జియోలైట్ అయినా వాడవచ్చు, లేకపోతే శానిటైజర్స్ వేరే

0: వచ్చి చేపలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంచదు అనమాట. అలాంటి ప్రోబయోటిక్స్ మనం అప్పుడప్పుడు ఎలాగోసారి గానీ 15 రోజులు ఒకసారి ప్రోబయోటిక్స్ వాడడం, శానిటైజర్స్ వాడడం, లైమ్స్ వాడడం అంటే సున్నం. సో అలాంటివి వాడుకుంటూ కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటా ఉంటే రైతులకు ఈ డిసీజ్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇందులో వచ్చే కామన్ గా వచ్చే వ్యాధి ఇంకోటి ఏంటంటే మనకు ఈవెస్ అంటాం, పుండు వ్యాధి. పుండు వ్యాధి అనేది వస్తుంది, చర్మం మీద ఇలా పుండు పుండుగా తయారైతుంది ఎర్రగా, ఆ పుండు వ్యాధి కూడా వస్తూ ఉంటది. దాన్ని కూడా మనం సిఫా వాళ్ళు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు ఒరిస్సాలో, ఆ సిఫా వాళ్ళు రిలీజ్ చేసిన సిఫాక్స్ సిఐఎఫ్ఏఎక్స్ సిఫాక్స్ అనే మందును మనం ఎకరానికి 200 ml వాడడం వల్ల ఆ పుండు వ్యాధిని మనం అరికట్టవచ్చు. ఎక్కువగా వచ్చే వ్యాధి ఇదే పుండు వ్యాధి, ఈ పుండు వ్యాధిని మనం నివారించవచ్చు.
1: కొరమీన్ చేపలు పెంపకం ఇంకా యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారండి. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమేని చేపల పెంపకం యాజమాన్య పద్దతుల గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య.
3: चला बोल रहा
4: है पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
4: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
4: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
6: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాళ్ళకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి.
7: నేను ఇక్కడే ఉన్నా.
8: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
7: బుర్రని ఛార్జ్ చేయి.
9: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
7: చూసావా?
8: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
9: ఇప్పుడు ఎలా మరి?
8: ఉందిగా ఫ్రీ వైఫై.
7: బుర్రని వాడు కాస్త.
9: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
8: అంటే మోసాలకి చెప్పే బై బై.
9: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు వరంగల్ ఎన్ఐటీలో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లందుల రవికుమార్.
10: వరంగల్ విద్యాకుసుమాల కాంతిరేఖ ఎన్ఐటి వరంగల్ తన 68వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎన్ఐటి వరంగల్ ప్రాంగణంలోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఎంఎస్ఎస్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు విచ్చేశారు. జాతీయ గేయంతో మొదలైన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలగా మొదలై జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదిగిన ఎన్ఐటి వరంగల్ ప్రస్థానాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఘన చరిత్ర కలిగిన జాతీయ స్థాయి సంస్థ ఎన్ఐటి వరంగల్ యొక్క సంస్థాన గీతాన్ని ఆలపించారు.

0: ప్రొఫెసర్ విద్యాధర సుబుద్ది గారు, డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి రతీష్ కుమార్ గారు, డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలుమ్నై అఫైర్స్ ప్రొఫెసర్ టి కిషోర్ కుమార్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు వేదికను అలంకరించారు. ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర సుబుద్ది గారు స్వాగత ప్రసంగం చేశారు.
1: Our objective is very, very clear. Education at NIT Warangal must remain rigorous, relevant and future ready. Now let's deep dive into our research, innovation and impact. Research remains one of the defining strength of NIT Warangal. During the current academic year, the institute has 162 sanctioned extramural projects with a total sanction value of approximately 54 crore. Supported by agencies such as ANRF, DRDO, ISRO, MAITI and DST. But our ambition is no longer only to produce research output. We want to move from research to innovation, innovation to technology, technology to entrepreneurship, and entrepreneurship to societal impact. The institute has achieved 100 granted patents. These achievements demonstrate that our research is increasingly aligned with national priorities and societal needs. Strengthening our institution remains our core goal. An institution does not grow through infrastructure alone. It grows through the people. Over the last 3 years, 4 faculty recruitment drives have brought nearly 120 external faculty members to the institute, while nearly 200 serving faculty members have been elevated to higher academic positions. Our present faculty strength is around 390, and preparedness has begun for the next recruitment drive. We are also working towards sanction of an additional 186 faculty positions. We are strengthening our academic ecosystem through professors of practice and adjunct professors, bringing valuable professional and industry experience into our classrooms and laboratories. Our officers and staff are equally important to the functioning of this institution. Nearly 80 new staff members have joined during the last 3 years. The success of NIT Warangal is a collective achievement. In terms of campus, we want to build one for the future.
0: అనంతరం ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ది గారి చేతుల మీదుగా జ్యూరీ ఎంపిక చేసిన అభ్యర్థులకు రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించి ఘనంగా సత్కారం చేశారు.
2: It's matter of a great pride to announce this Research Excellence Award. Before that, I would just want to give the brief. We received 24 applications and that has been shortlisted through these two different high-level committees. And the Young Researcher and Senior Researcher Awards in both Engineering Science as well as in the Science and Humanities, there were two categories. This year, after evaluating all these 24 applicants, shortlisted 7 and later we reached to the recognizing 2 outstanding researchers. In the young researcher category, the award goes to Professor G. Venkatesh from Mechanical Engineering, Associate Professor. So next, in the senior research category, the award goes to Professor V.P. Chandramohan, Professor of Mechanical Engineering.
0: ఆ తర్వాత ఇంజనీరింగ్ మరియు సైన్స్ రంగాల్లో విశిష్ట పరిశోధనలు చేసి అత్యుత్తమ సేవలతో శాస్త్రీయ పురోగతికి సహకరించిన ఎన్ఐటి పూర్వ విద్యార్థులకు డిస్టింగ్విష్డ్ అలుమ్నస్ అవార్డులను అందజేశారు.
3: అవర్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ 50,000 ప్లస్ అలుమిని అండ్ 30 నిట్వా చాప్టర్స్ కంటిన్యూస్ టు కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ది ఇన్స్టిట్యూట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ అండ్ సిన్సియర్లీ థ్యాంక్ our alumni for their continued support in strengthening our alma mater. Thank you and congratulations to all the awardees. It's my privilege to read the citations of the different distinguished alumni awardees. Number one is Sri Professor Arvind Sisla sir, because of other assignment he could not join, afterwards he will take. Next one is Sri GVS Bhaskar. Sri GVS Bhaskar, B.Tech in Mechanical Engineering 1982.

0: He is a distinguished defense aerospace leader. Next one is Sri Sasikumar KK. Sri Sasikumar KK, mechanical engineering, 1970. Next one is Sri Srinivas R. Madala. Sri Srinivas R. Madala, B.Tech in mechanical engineering, 1983. He is a distinguished Silicon Valley entrepreneur, technology leader and philanthropist.
1: ఆ తర్వాత కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ డాక్టర్ జి చంద్రమౌళి గారికి అత్యుత్తమ స్థాయి పరిశోధనలకు గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. వీరిని డిప్యూటీ డైరెక్టర్ నిట్ వరంగల్ ప్రొఫెసర్ పి రితీష్ కుమార్ గారు ఆహుతులకు పరిచయం చేశారు.
2: ఎన్ఐటి వరంగల్ ఇస్ ప్రౌడ్ టు హానర్ డాక్టర్ చంద్రమౌళి గడ్డమనుగు, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, క్లాస్ ఆఫ్ 1981. A former outstanding scientist and project director of Project Akash, DRDL and DRDO, an alumnus of NIT Warangal with postgraduate degrees from IIT Madras and IIT Kharagpur, Dr. Chandramouli spent over 3 decades in national service. He led the development and induction of Akash, which is India's first indigenous supersonic surface-to-air missile system, strengthening the country's defense self-reliance. His contributions has been recognized with several honors, including the prestigious Padma Shri Award. In recognition of a life devoted to scientific excellence, innovation and national service, NIT Warangal confers upon him the Lifetime Achievement Award 2026.
1: అవార్డులను ప్రదానం చేసిన అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ఎండి ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ ద రోల్ ఆఫ్ అకాడమియా అన్న అంశంపై వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగం చేశారు.
3: వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూట్ అండ్ అప్ టు 50 crores వీ గివ్ ఎ సింగిల్ ప్రాజెక్ట్ టు ద అకాడమిక్ ఇన్స్టిట్యూట్. దట్ టైప్ ఆఫ్ funding is also possible from the academic institute to the DRDO. So if we look at the futuristic innovation, I'll just spend another 10 to 15 minutes saying that these are the, whatever I talk, these are the system we have already developed. But that is not going to be sufficient because the future war is going to be a different war. And I just put near about 11 topics, advanced topics, starting from the AI to quantum computing and to the material science and the components, and similarly also additive manufacturing and swarm drone. So all the topics are becoming the main topic of our research. And if you look the present futuristic and innovative weapon system, it is not going to be the soldier is going to carry the go to the field. It is now the electronic soldier, that is our robotics, and all these things are going to be changing. So you will find that this is going to be dominate. I think people have already started this type of work. So this is one, robotics and the electronic soldier is going to be one part. Second one is going to be the hypersonic missiles. The presently whatever missile systems being developed, that is being 2 to 3 Mach, but you require a hypersonic more than 5 Mach.
1: Anantaram jury empika chesina young ఆలుమ్నస్ అచీవర్స్ 2026 అభ్యర్థులకు అవార్డులను ప్రదానం చేశారు.
4: ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు రీడ్ ద సైటేషన్ ఆఫ్ 2 యంగ్ ఆలుమ్నస్ అచీవర్ అవార్డ్స్. ద ఫస్ట్ వన్ శ్రీ కొత్తమాసు భాస్కర్ విజయ్ రామ్ కుమార్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 2012 బ్యాచ్, ఎన్ఐటి వరంగల్. ఈజ్ ఎ చీఫ్ మేనేజర్ ఎట్ గ్రిడ్ ఇండియా. ద సెకండ్ అవార్డ్ ఈజ్ మిస్ శ్వేతా మహాదేవప్ప. She will be receiving the award in absentia. Ms. Shweta Mahadevappa earned her M.Tech in Materials and System Engineering Design from NIT Warangal in 2016.
1: ఆ తర్వాత ఉత్తమ ప్రతిభ కనబరిచి జ్యూరీ ఎంపిక చేసిన అభ్యర్థులకు పిఆర్ మోహన్ అవార్డులను డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రితీష్ కుమార్ గారు అందజేశారు.
5: మిస్టర్ Haubejam Kennedy Singh, M.Tech Geotechnical Engineering, the

0: సిద్ధి బర్పూటే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, మిస్టర్ ప్రియాంశు కుమార్ సింగ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్.
1: అనంతరం పూర్వ విద్యార్థుల గురించి వారి సేవలు, అవార్డులు, పురోగతి గురించి తెలియజేసే ఆలుమ్నై న్యూస్ లెటర్ ను ఆవిష్కరించారు. అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా మరియు వెల్ఫేర్ బెనవలెంట్ కమిటీ డబ్ల్యూబీసీ కలిసి వారు అందిస్తున్న గొప్ప సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. 2014 ప్రారంభించబడ్డ ఈ కమిటీ కష్టాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రధాన సేవా కార్యక్రమాలైన అత్యవసరమైన వైద్య సహాయం, విద్యా సహాయం, ఇతర సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఈ వీడియో కొనసాగింది. ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్ కుటుంబం తమ పూర్వ విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రేమ మరియు బాధ్యత మనిషికి కష్టకాలంలో తోడుగా నిలిచే గొప్ప మానవత్వాన్ని ప్రతిబింబించింది.
2: వెల్ఫేర్ అండ్ బెనిఫిట్ కమిటీ వాస్ ఫౌండెడ్ ఇన్ 2014 బై మిస్టర్ రాజారామ్ స్వామి అండ్ మిస్టర్ సంజయ్ జంబాడే.
3: టు ఆల్ ఆఫ్ మీ హూ ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ ఇట్ వాస్ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ డిడ్ నాట్ ఎండ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఇట్సెల్ఫ్. అవర్ విజన్ వాస్ సింపుల్. No alumnus and no alumnus family should ever face a crisis alone. Not if you could help it.
4: Since 2020, WBC has disbursed for 1.65 crore rupees to the alumni families who are in crisis, to the bereaved students who need financial support for paying their fees.
5: Emergency relief, students PA, medical intervention networks, verified, transparent and structured. The WBC has become the quiet backbone of NITW family's care for its own.
1: అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా అధ్యక్షులు శ్రీ జి అశోక్ దయాల్ గారు మాట్లాడుతూ తాము చదువుకుని పట్టభద్రులైన ఈ సంస్థ యొక్క సుస్థిర అభివృద్దికి పాటుపడాలని సదుద్దేశంతో నిట్వా వారు 17 సీటర్ల ఈవీ వాహనాన్ని నిట్ వరంగల్ కు సమకూర్చారు. సుస్థిర పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యానికై దీన్ని వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.
6: There to give back to the college, so to be assured that our heart is in the right place for our alma mater. We will might be slow, we might take the time, our process might be not the perfect, but we will reach there, sir. So please be assured. If I can just speak something about what as NITWA we have done for our alma mater, then the EV everybody see, and for EV sir I would like to congratulate the EV team led by Mr. Murli, our dynamic general secretary of NITWA. So EV was one of the project which happened so that we can give it on today.
7: May I now request the esteemed delegation to kindly come outside ALC for the ceremonial launch of the 17-seater electric bus vehicle.
1: చివరిగా అసోసియేట్ డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలుమ్నై అఫైర్స్ నిట్ వరంగల్ పి శ్రీహరిరావు గారి వందన సమర్పణతో ఎన్ఐటి వరంగల్ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ముగిసింది.
8: మీరింతవరకు ఈరోజు వరంగల్ ఎన్ఐటిలో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లందుల రవికుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
9: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నర గారి శ్రోతలకు నచ్చిన చిత్రగీతాలు

మనసంతా నువ్వే ఈ చిత్రం కోసం. చిత్ర పాడిన పాట కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాలాజీ నగర్ నుండి మోకల సర్వయ్య, లక్ష్మీనరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, శ్రీనివాసరావు, కన్నాపాసి, చిన్నపాసి, షకీర్, అక్రూ వీరందరి కోసం ఈ పాట.

తండేల్ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట. రచన శ్రీమణి, సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం నుండి జాహ్నవి, వైష్ణవి, శ్రీనివాసాచారి, వసంత, కిషన్ రావు, ప్రసాద్, శ్రీలత, అర్జున్, ఆరాధ్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

ఇప్పుడు వినబోతున్నారు భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట. సాహిత్యం అందించారు భువనచంద్ర, సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాష్ నగర్ నుండి సిరిపురం రాజేష్, అనసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్, కుమార్, కార్తీక్, హర్షవర్ధన్. వీరందరి కోసం ఈ పాట.

జీతం కోసం ఎస్ జానకి బృందం కలిసి పాడిన పాట. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం అందించారు మాధవ పెద్ది సురేష్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ కొత్తగూడెం నుండి, మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రమాదేవి, వెంకట్, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, సుధాకర్, లలిత వీళ్ళందరి కోసం ఈ పాట

ఎప్పుడు వినబోతున్నారు? చైతన్య చిత్రం నుండి పాట. కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటమ్ ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవ్వాపాసి, రోహిత్, రోషిణి, విజయ, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకేర్, షహజాదీ, సుందర్రాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు, వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినబోతున్నారు శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట.

పగిలిపోతున్నారు. ఫిదా చిత్రం కోసం హేమచంద్ర మాలవిక కలిసి పాడిన పాట కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీ.

మీన్స్ ఇల్లందులపాడు గాంధీ సెంటర్ నుండి షేక్ యూసఫ్, రహీమా, సానియా, ఆస్మా, అలీషా, ఆషు, అజీజ్, కాజా, ఆషిక్, గుండె రాములు, నరహరి, నాయక్ వీరందరి కోసం ఈ పాట.

వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

అంగిపిడుగు ఈ చిత్రం కోసం సుశీల జానకి కలిసి పాడిన పాట, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం అందించారు రాజన్ నాగేంద్ర.

అసాధ్యుడు చిత్రం కోసం మాధవ పెద్ద సత్యం, ఎల్ఆర్ ఈశ్వరి కలిసి పాడిన పాట, సంగీతం అందించారు టి చలపతిరావు.

ఇప్పుడు వినబోతున్నారు బందిపోటు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. సాహిత్యం అందించారు ఆరుద్ర

0: దినులని ప్రజల చులకనగ చూచేవు, గడ్డి పోతలు కలసి గజమును బంధించవా.
1: ఏమిటి అర్థం లేని పాట? కావలసినంత అర్థం ఉంది. రాజు కాగలిగితే కలకాలం గుర్తుంచుకోవలసిన కర్తవ్య బోధ.

0: ప్రభు అయిన వాడు ప్రజలను నిర్లక్ష్యం చేయరాదు అని హెచ్చరిస్తున్నాడు. తప్పే ఉంది.
1: గడ్డి పోతలు కలసి

ఇప్పుడు వినబోతున్నారు భామ విజయం ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం అందించారు టీవీ రాజు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: మృదంగం పర్ హే సునాద్ కృష్ణ అమయ్ ఔర్ మోర్సింగ్ పర్ హే బాలకృష్ణ హొసమనే. అర్చనా ఉపాధ్యాయ అప్నే కార్యక్రమ్ కి శురువాత్ లాల్గుడీజీ జయరామన్ జీ కి ఏక్ రచనా ఎంతో ప్రేమ వర్ణా సే కర్ రహీ హే జో రాగ్ బహుదారీ ఔర్ ఆది తాల్ మే నిబద్ధ హే.
1: ఇన్ టునైట్స్ కాన్సర్ట్ షీ విల్ బి అకంపనీడ్ ఆన్ ద వయలిన్ బై తన్మయి ఉప్పంగళ, ఆన్ ద మృదంగం బై సునాద కృష్ణ అమయ్ అండ్ ఆన్ ద మోర్సింగ్ బాలకృష్ణ హొస్మనే. అర్చన ఉపాధ్యాయ విల్ బిగిన్ హర్ కాన్సర్ట్ విత్ ఎంతో ప్రేమ, a varna in raga bahudari set to aditala composed by Lalgudi G. Jayaraman.

0: చిరచాపుతాల్ మే నిబద్ధ హే.
1: కంటిన్యూయింగ్ హర్ కాన్సర్ట్ అర్చనా ఉపాధ్యాయ విల్ నౌ ప్రెసెంట్ రసిక మహోత్తమ ఆ కాంపోజిషన్ ఆఫ్ ఊతుకాడు వెంకట కవి విచ్ ఇస్ సెట్ ఇన్ రాగ్ సరసాంగి అండ్ మిశ్రచాపుతాళ.

రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఆదల శేఖర్ బాబు. 6:35 రైతు సమాచారంలో పాడి పరిశ్రమ యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణే మన రక్షణ శ్రీమతి రమాభజల సాయిభారతి గారి ప్రసంగం వింటారు. అనంతరం రసమయీ సాహితీ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం ఎపిసోడ్ 60 తరతరంగా తెలుగు చక్కనైన వెలుగు శ్రీమతి చాగర్లమూడి నాగవేణి గారి ప్రసంగం వింటారు. అనంతరం బాలికల హక్కులు అవగాహన గురించి ప్రసంగం వింటారు.

8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 9:30 ఏకచిత్రగానం. 10:00 భక్తి వెల్లువలో తిరువల బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమం. అనంతరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం. 11:00 చిత్రగీతాలు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీరామచంద్ర బాలికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:00 నాటకం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 4:00 చిత్రగీతాలు. 5:00 హెచ్ సునీత బృందం వారి బతుకమ్మ పాటలు. సాయంత్రం 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 శంకర్రావు బృందం వారి జానపద సంగీతం ప్రసారం. 7:45 కిన్నరహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆ పాత మధుర గీతాలు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04 దాటి 28 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.